ఎఫ్ఎంఎన్ 103.5 MHz ప్రపద ప్రసారం ప్రారంభం. సమయం సరిగ్గా 5:58 దాటి 48 సెకండ్లు. ప్రియమైన శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు టెలికేంద్రం డిలే.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.

ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ చాలీస అనంతరం హనుమంతుడి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం డిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య, వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ, డిఫెక్ట్స్ గానీ, పెరుగుదలలో ఇబ్బందులు గానీ, డిసీజెస్ గానీ, ఏదన్నా రోగాల బారిన పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4 డిస్ కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాం గేట్ల పునరుద్ధరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతని ఇమ్మని

0: ఇటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
1: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం అండ్ 103.8 MHz పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7 గంటలకు జిల్లా సమాచారం లేక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన జీవన శైలి వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్యులు డాక్టర్ తాండ్ర గీతాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు. ఎనిమిది గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇందులో కెవి నారాయణ స్వామి గారి కర్ణాటక కాత్రి సంగీతం వింటారు. 8:15 ఆంగ్లంల వార్తలు, 8:30 NCERT వారి ప్రాయస్త కార్యక్రమం, 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కింద రిలే అవుతాయి. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కింద రిలే అవుతాయి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

సమాచారం 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కింద రిలీ అవుతుంది, 8:00 మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు ఇంకా వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం ఇది. రాత్రి 9:00 ఆంగ్లేయుల వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీకి ఎదురండి, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు, 11:10 ప్రభుత్వం 12 ఏళ్ల విజయవంతమైన పాలనపై ప్రత్యేక ద్విభాషా కార్యక్రమం ఉంటుంది, ఢిల్లీ కింద రిలీ అవుతుంది. ఈ కార్యక్రమం రాత్రి 11:45 వరకు కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆరు గంటలకు దేశభక్తి గీతం, 6:15 ఆంగ్లంలో వార్తలు. సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యమృతం శీర్షికన జీవనశైలి వ్యాధులు, హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్యులు డాక్టర్ తాండ్ర గీతాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. గమనిక విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం అండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జనగాం జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ బి నరసింగరావు.
1: జనగామ జిల్లాలో 12 మండలాల్లో వరి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి ఐకేపీ, పీఎస్సీఎస్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ మధ్యాహ్న వేళల్లో సమీక్షలు జరుపుతున్నారు. ధాన్యం రవాణాకు వాహనాల కొరత రాకుండా ఇసుక ట్రాక్టర్లు సైతం వినియోగించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ సైతం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేశారు. 2027 జనగణన ప్రక్రియలో జిల్లాలో సమగ్ర ఖచ్చితమైన గణాంకాల రూపకల్పన కోసం కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులకు మార్గదర్శకాలు రూపొందించి అవగాహన కల్పించారు. నర్మెట్లో జరిగిన ఇంటింటి సర్వేలో కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొని పర్యవేక్షించారు. ముందుగా ఇండ్ల సంఖ్య గుర్తించి ఆ తర్వాత ప్రతి ఇంటి యజమాని స్థితిగతులు నమోదు చేస్తూ జనగణన నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జనగామ జిల్లా ముందంజలో నిలిచింది. మొదటి విడతలో జిల్లాకు 56 ఇళ్లు మంజూరు కాగా హౌసింగ్ ఈడీ మాతృనాయక్ పర్యవేక్షణలో ప్రతి ఇల్లు నిర్మాణం జరుపుకోవడం విశేషం. ఇసుక రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ నిర్మాణాలు వేగవంతం చేస్తున్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా బడిబాటపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులు జిల్లా వ్యాప్తంగా కళాజాతర నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని బండి పల్లవి ఆధ్వర్యంలో గ్రామాలు, పల్లెలు, తండాల ముఖ్య కూడలలో విద్య ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, ఆంగ్ల మాధ్యమ బోధన వంటి సౌకర్యాల గురించి వివరించారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన భూసేకరణపై కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ జా భూసేకరణ ప్రతిపాదనలను జియో ట్యాగింగ్ చేసి ఇవ్వాలని ఆదేశించారు. జనగామ జిల్లాలో ప్రత్యేక సమగ్ర వాటర్ సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. 12 మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి 250 వాటర్లను మ్యాపింగ్ చేసేలా 100% లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. కలెక్టరేట్ లో ఇన్ఛార్జి డిడబ్ల్యూఓ బెన్ షాలోమ్ అధ్యక్షతన జరిగిన బలమైన బాల్యానికి 1000 మెట్లు అనే కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భం దాల్చిన నాటి నుంచి మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. రాష్ట్ర ఆయుర్భావ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపాలు

తో అందంగా అలంకరించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య జరిగాయి. ఈ నెల 5 నుంచి 12 వరకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహించిన పరీక్షలకు మొత్తం 151 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఆర్ భాస్కర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు.

0: పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి ఆర్ భాస్కర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో పల్లగుట్ట వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి 60 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సబ్స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. డ్వాక్రా మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎమ్మెల్యేలు కెఆర్ నాగరాజు, మామిడేల యశస్వి రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు గోస్తా బీజేపీ భరోసా కార్యక్రమం చేపట్టారు. జనగామ వ్యవసాయ మార్కెట్ ను బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలటి మహేశ్వరరెడ్డి సందర్శించి కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. జనగామ జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 39 ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో 16 పాఠశాలల్లో ఈ విధానం ఉండగా ఇప్పుడు అదనంగా మరో 39 స్కూళ్లను చేర్చారు.
1: ఇంతవరకు శ్రీ బి నరసింహరావు గారు అందించిన జనగాం జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్ నా దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.

0: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है। यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है। आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की। ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए।
1: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
0: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है। मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया। इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాల్లో సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్దతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశీ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలు ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారి యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000కు పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన

0: మార్కులు, కట్ ఆఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రతా రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం శీర్షికన జీవన శైలి వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్యులు డాక్టర్ తాండ్ర గీతాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
1: నమస్కారం. ఈనాటి ఆరోగ్యామృతం కార్యక్రమంలో జీవనశైలి వ్యాధులు వాటికి హోమియో చికిత్స గురించి ప్రముఖ హోమియో నిపుణులు డాక్టర్ గీతాలక్ష్మి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. మన ఆకాశవాణి శ్రోతలందరి పక్షాన వారికి సాదర స్వాగతం పలుకుతూ వారికి ఈనాడు సాధారణంగా మనం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య సమస్యలు వాటికి హోమియో చికిత్సల గురించి డాక్టర్ గీతాలక్ష్మి మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం గారు, మీకు ఆకాశవాణి శ్రోతల తరపున మీకు స్వాగతం.
2: నమస్తే.
1: మీరు ప్రముఖ హోమియో నిపుణులుగా సేవలు అందిస్తున్నారు కదా, మనకి జీవన శైలిలో వచ్చే ఎటువంటి వ్యాధులకి హోమియోలో చికిత్స ఉంది?
2: ఇప్పుడు మనకి జీవన శైలిలో వచ్చే ముఖ్యమైన డిజీజ్లు వస్తే మనకి హైపర్ టెన్షను, డయాబెటీస్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ, వీటన్నిటికి మనకి హోమియోపతిలో మంచి చికిత్స అనేది ఉంది.
1: అంటే మీరు చెప్పారు డయాబెటీస్, బీపీ, వీటన్నిటికి హోమియోపతిలో చికిత్స ఉందన్న, అంటే శాశ్వతంగా హోమియోపతి మెడిసిన్ ద్వారా ఈ డయాబెటీస్ అనుకోండి, సపోజ్ మనం డయాబెటీస్ తీసుకుంటే శాశ్వతంగా అంటే కొంతకాలం ట్రీట్మెంట్ వాడితే శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉందా మేడం?
2: ఇప్పుడు డయాబెటీస్ అనేది ఏ స్టేజ్లో పర్సన్కి ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి డయాబెటీస్లో కూడా ఎంతకాలం పర్సన్ సఫర్ అయ్యారో, వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ఏంటి, డయాబెటీస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఏమైనా ఆ పర్సన్లో ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు సర్టెన్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ వల్ల వాళ్ళకి నరాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఎదుర్కొన్నారు ఆ పర్సన్ అంటే, అలాంటి వాళ్ళు మనం రివర్స్ అనేది చేయలేం. కానీ ఓన్లీ జస్ట్ ఇప్పుడు ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు, ఎటువంటి సిమ్టమ్స్ ఏం లేవు, జస్ట్ మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ బ్లడ్ షుగర్ ఇవి లెవెల్స్ అనేవి మారినాయి అండ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి కేసెస్లో మనకి డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినాయి, లివర్కి సంబంధించిందన్నా లేదంటే స్కిన్కి రిలేటెడ్ కంప్లైంట్స్ కొంచెం ఎక్కువగా కాంప్లికేషన్స్ ఉన్న వారిలో మనం

0: ఓన్లీ దాన్ని అక్కడితో ఆపేయగలం, దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లలేం, ఆపేస్తాము. కానీ రిటర్న్ నార్మల్ గా అవ్వటం అనేది కొంచెం కష్టం. బట్ కొంచెం మనం వాళ్ళకి ఆ స్టేజ్ కి బిఫోర్ స్టేజ్ కి అయితే మనం హోమియోపతి ద్వారా తీసుకొని వెళ్ళగలుగుతాం అన్నమాట. అండ్ ఓన్లీ మెడిసిన్స్ అనేది డయాబెటీస్ ఎప్పుడు రివర్స్ అవ్వదు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, అలానే డైట్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడినప్పుడు వాళ్ళకి మాక్సిమం రికవరీ అనేది అవుతుంది అన్నమాట.
1: అంటే మీరు చెప్పినట్టు డయాబెటీస్ కి హోమియోపతిలో కూడా అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే?
0: లేదండి, నేను చెప్పేది ఏంటంటే డయాబెటీస్ లో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో ఉంటే వాడాల్సిన అవసరం లేదు. ప్రాపర్ గా మనం వాళ్ళకి ఒక సిస్టమ్ ఇస్తాం అనమాట, ఒక డైట్ ఇది ఫాలో అవ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇలా చేసుకోండి, నిద్ర ప్రాపర్ గా పోవాలి అంటే 10 to 11 hours ప్రాపర్ గా నిద్రపోవాలి, స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవాలి అంటే ఒత్తిడి మీద హ్యాండిల్ చేసుకోవాలి. మనిషి అన్నప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉంటుంది, కానీ ఆ ఒత్తిడి వల్లనే మనకి డయాబెటీస్ అనేది వస్తుంది. సో ఆ ఒత్తిడిని నేను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఆ ప్రాపర్ టెక్నిక్ అనేది మేము నేర్పిస్తాం, చెప్తాం అనమాట, మనం ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఫాలో అవుతూ మనం ఆ పర్సన్ కి ప్రాపర్ ఎవ్రీ 3 to 6 months కి మనం ల్యాబ్ టెస్ట్ అనేది చేస్తాము. చేసినప్పుడు అంతా బాగానే ఉంది ఉన్నప్పుడు అప్పుడు మనం స్లోగా హోమియోపతి ట్రీట్మెంట్ కూడా డోస్ అనేది తగ్గించుకుంటూ వస్తాం. తగ్గించుకుంటూ వచ్చినప్పుడు కూడా పర్సన్ బాగానే ఉన్నారు, రిపోర్ట్స్ లో కూడా నార్మల్ గానే ఉంది, పర్సన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు అప్పుడు ఇంకా మనం తగ్గించుకొని మళ్ళీ ప్రాపర్ గా వెయిట్ చేస్తాం అనమాట. వితౌట్ మెడిసిన్స్ ప్రాపర్ గా మళ్ళీ ఎవ్రీ 3 to 6 months కి ల్యాబ్ టెస్ట్లు చేసుకొని అయినా ఇంకా బాగానే ఉందన్నప్పుడు ఇంకా ఎటువంటి మెడిసిన్స్ హెల్ప్ అవసరం లేదు.
1: అలాగే డాక్టర్ గారు, అంటే మనకి వివిధ రకాలైన వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి, అంటే అల్లోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, హోమియో, ఏంటి వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
0: హోమియోపతి అనేది జనరల్గా ఓన్లీ ఏంటంటే మనకి మెడిసిన్స్ అనేది న్యాచురల్గా ఏవైతే ఉంటాయో ఆ సబ్స్టెన్స్తో హోమియోపతి మెడిసిన్స్ అనేది ఫామ్ చేస్తాం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా న్యాచురల్గా ఏదైతే ఉంటాయో వాటితోనే. బట్ ఇక్కడ ఆయుర్వేదిక్ గాను హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే ఆ న్యాచురల్ సబ్స్టెన్స్ నుంచి ఏదైతే మనం ప్రొడ్యూస్ చేసామో దాన్ని పొటెంటైజ్ చేసి హోమియోపతిలో ఇస్తాం అనమాట. సో అలోపతి అనేది కంప్లీట్గా డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్. సో ఈ హోమియోపతిలో ప్రత్యేకంగా ఏంటి అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఏదైనా లక్షణం వచ్చింది, అంటే ఇప్పుడు సపోజ్ నాకు జ్వరం వచ్చింది, సో మనం వేరే దీంట్లోకి వెళ్తే ఇప్పుడు సపోజ్ అలోపతిలోకి వెళ్తే సరే జ్వరం వచ్చింది కదా అని జ్వరం గోళీ ఒకటి ఇచ్చేస్తారు. కానీ హోమియోపతిలోకి వస్తే అలా కాదు, డీటెయిల్గా ఒక హిస్టరీ అనేది తీసుకుంటాం, ఎప్పుడు వచ్చింది, టైమింగ్స్ ఒకటి అడుగుతాము. ఇప్పుడు జ్వరం వచ్చే ముందు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, వర్షంలో తడిచారా, లేదంటే ఎండలోకి ఎక్కువ తిరిగారా, ఏదైనా మానసిక ఒక ఒత్తిడి ఏదైనా పడ్డారా, లేదంటే ఇంతకు ముందు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఈ డీటెయిల్ హిస్టరీ తీసుకొని జ్వరం వచ్చినప్పుడు నీకు దాహం వేస్తుందా లేదంటే చలి వేస్తుందా ఇవన్నీ లక్షణాలు చూసి ఆ పర్సన్ కు ఒకటి ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్ ఇస్తాం. సపోజ్ ఇదే రూమ్ లో ఒక ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి జ్వరం ఉంది, బట్ ముగ్గురు లక్షణాలు అయితే డిఫరెంట్ గా ఉంటది. ఒకరికి చలి వేస్తుంది, ఒకరికి చలియదు, ఒకరికి ఫ్యాన్ వేసుకుంటారు, మళ్ళీ దుప్పటి కప్పుకుంటారు. సో ఇవన్నీ మనం చూస్తాం రెగ్యులర్ గా, మన ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందరికి జ్వరం వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తారు. ఆ బిహేవియర్ బట్టి మెడిసిన్ అనేది మారిపోతూ ఉంటది అనమాట. సో హోమియోపతి ఎప్పుడైనా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, వ్యాధి ఏదైనా లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తా అనమాట. సో అది హోమియోపతి ప్రత్యేకత.
1: అంటే ఒక మనిషికి జ్వరం వచ్చిందంటే ఆయన ఆ మూలాలు, అంటే ఒకటే వ్యాధి ఇద్దరికి వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ అనేది వేరువేరుగానే ఉంటుంది,
0: వేరువేరుగానే
1: అంటే ఆ మూలాలు ఆయనకు వచ్చిన కారణాలను బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. అలానే ఇప్పుడు బీపీకి కూడా మీరు ఇంతకుముందు అన్ని అంటే సాధారణంగా అన్ని వ్యాధులకి ఇందులో ట్రీట్మెంట్ ఉందన్నారు. ఇప్పుడు బీపీ తీసుకుంటే చాలా మంది ఎదుర్కొంటున్నట్టు సమస్య, బీపీని కూడా అంటే మెడికేషన్ లేకుండా సంపూర్ణంగా అంటే కొంత డోస్ వాడిన తర్వాత పర్ఫెక్ట్ గా మళ్ళా బీపీ నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుందా మీ ట్రీట్మెంట్ లో?
0: ఉంటుందండి. ఇప్పుడు బీపీ ఆ పర్సన్ కి ఎందుకు వస్తుంది, సపోజ్ బాగా ఒత్తిడి పడుతున్నారు, సపోజ్ ఏదైనా బిజినెస్ మ్యాన్ అనుకోండి లేదంటే రిప్రజెంటేటివ్ అనుకోండి, వీళ్ళకి బాగా ఎక్కువగా ఒత్తిడి అనేది ఉంటుంది. సో జాబ్ స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ హ్యాండిల్ చేయలేదు కొన్ని సిట్యువేషన్ లో, ఆ బాడీ హ్యాండిల్ చేయని సిట్యువేషన్ లో బాడీ కొంచెం ప్రెషర్ అనేది ఆల్టర్ చేసింది. సో బాడీ సర్క్యులేషన్ ప్రెషర్ దెబ్బతినే మనకి హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది ఆల్టర్ అవుతుంది. సో ఆ రూట్ కాజ్ అనేది మేము పట్టుకుంటాం, ఒక డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకుంటాం ఆ పర్సన్ వచ్చినందుకు, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు బీపీతో ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, మీరు యాంగ్జైటీగా ఉన్నప్పుడు బీపీ ఏమైనా ఫ్లక్చువేట్ అవుతుందా లేదంటే చెమటలు పడుతున్నాయి, ఇవన్నీ లక్షణాలు అడుగుతాం అనమాట. ఒక లక్షణాలు అడిగినప్పుడు ఆ పర్సన్ ఒక బిఫోర్ అంటే పాస్ట్ హిస్టరీ మొత్తం తెలుసుకొని ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు కొంతమందికి ఏంటి వేరే కారణాల వల్ల అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు బీపీ వస్తుంది లేదంటే హార్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు బీపీ వస్తుంది. సో అలాంటి ప్రతి మనం రూల్ అవుట్ చేసుకుంటాం, ఈ పర్సన్ ఏ కేటగిరీలో వస్తున్నారు. సో వాళ్ళకి ఒక డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మీకు

0: దీనివల్ల బీపీ వచ్చింది కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు పట్టాలి. డైట్లో ఇవి చేంజెస్ చేసుకుంటూ మెడిసిన్స్ ప్రాపర్గా ఫాలో అయినప్పుడు గ్రాడ్యువల్గా ఆ బీపీ అనేది మళ్ళీ నార్మల్కి వస్తుంది. ఎప్పుడైతే నార్మల్కి వస్తుందో ఇమ్మీడియట్గా మెడిసిన్స్ అయితే ఆపము. కొంచెం డోస్ తగ్గించుకుంటూ వస్తూ అవుతుందా లేదా అని మనం గమనించుకొని అంతా బాగానే ఉన్నప్పుడు అప్పుడు వితౌట్ మెడిసిన్స్ హెల్ప్ కూడా వాళ్ళు బాగానే ఉంటారు. కానీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ, నిద్ర మంచిగా పోతూ, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు మాక్సిమం అయితే అది రాకుండానే ఉంటుంది.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఈ మీరు చెప్పిన డయాబెటీస్ కానీ బీపీ కానీ సపోజ్ ఒక ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటూ మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, లేదంటే అది బంద్ చేసినాక మీ ట్రీట్మెంట్ తీసుకోవాలి?
0: జనరల్ గా అందరూ అదే భయంతోనే వస్తారు. ఆల్రెడీ నేను వాడుతున్నాను కదా ఈ మందులన్నీ వాడి తర్వాత స్టార్ట్ చేస్తాను మేడం అంటారు, బట్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకి అలోపతి అనేది బాడీకి అలవాటు అయిపోయింది, అంటే మిమ్మల్ని మెయింటైన్ చేయడానికి ఈ పూట నడుస్తానికి అది కంట్రోల్ చేస్తుంది. సో ఇమ్మీడియట్ గా దాన్ని మనం మానిపించలేము. ఏ టాబ్లెట్ అయినా ఇమ్మీడియట్ గా మానిపించేస్తే దాని ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా మళ్ళీ బాడీ మీద పడుతుంది. సో అది కరెక్ట్ కాదు. ఆ డోస్ మెయింటైన్ చేస్తూ హోమియోపతి కూడా స్టార్ట్ చేసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఇస్తాం అన్నమాట. ఎప్పుడైతే పర్సన్ కంఫర్టబుల్గా ఉన్నారు అన్నప్పుడు నెక్స్ట్ ఫాలోఅప్లో మనం ఏదైతే అలోపతి డోస్ ఉంటుందో దాన్ని టేపర్ చేస్తాం, అంటే ఆ డోసేజ్ తగ్గిస్తాం. సపోజ్ ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్ గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి రోజు వేసుకునే బీపీ ట్యాబ్లెట్ని మేము ఆల్టర్నేట్ డే అంటే రోజు మార్చి రోజు వేసుకోమని చెప్తాం. అయినా పర్సన్ కంఫర్టబుల్గానే ఉన్నారు అన్నప్పుడు మళ్ళీ 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి. సో అలా డోసేజ్ దాన్ని తగ్గించుకుంటూ పర్సన్ బాగానే ఉన్నారు, బీపీ ఏం ఫ్లక్చువేషన్స్ ఏం లేవు అన్నప్పుడు హోమియోపతి డోస్ పెంచుకుంటూ అలోపతి డోస్ కంప్లీట్గా తగ్గించుకుంటూ మెయింటైన్ చేస్తాం. అంతా బాగానే ఉందన్నప్పుడు హోమియోపతి డోస్ కూడా మనం క్రమంగా తగ్గించుకుంటూ వస్తే పర్సన్ నార్మల్ గానే బిహేవ్ చేస్తారు.
1: అంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇమిడియట్ గా అలోపతి మానేయాల్సిన అవసరం లేదు?
0: ఎప్పుడు లేదు, అది కరెక్ట్ కూడా కాదు.
1: అలాగే డాక్టర్ గారు, ఇంకా సాధారణంగా ఎదుర్కొంటున్న చాలా సమస్యల్లో థైరాయిడ్ కూడా ఈ మధ్య ఎక్కువ సమస్యనే, హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది దీనికి?
0: థైరాయిడ్ అనేది మనకి బాడీ మెటబాలిజం మెయింటైన్ చేయడానికి. సో ఈ బాడీ మెటబాలిజం దెబ్బతిందంటే మన ఓల్డ్ బాడీ ఫంక్షన్ అనేది ఎక్కడో దెబ్బతింది. సో ఆ రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు ఈ పర్సన్ ఒక థైరాయిడ్ హార్మోన్ అనేది యాక్టివేట్ అవ్వట్లేదు, బాడీకి ఎందుకు అందట్లేదు అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటాం. ఫీమేల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, మేల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఏజ్ ప్రకారం చిన్నపిల్లలా లేదంటే టీనేజ్ వాళ్ళ లేదంటే అడల్టా, ఇవన్నీ చూసుకోండి. కొంతమందికి ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది. సో ఈ కాజ్ ఐడెంటిఫై చేసుకొని దేని వల్ల వస్తుందని రూల్ అవుట్ చేసుకుంటే అప్పుడు ఆ పర్సన్ కి మెడికేషన్స్ అనేది ఇస్తాం. సో మనం ఇక్కడ థైరాయిడ్ హార్మోన్ ని యాక్టివేట్ చేయడానికి ఇస్తున్నాం తప్ప థైరాయిడ్ ని ఎటువంటి మనం ఏం డిస్టర్బ్ చేయట్లేదు. సో బాడీకి ఇప్పుడు హార్మోన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఆ మెడిసిన్ ఇస్తున్నప్పుడు ఆ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది మళ్ళీ తిరిగి యాక్టివేట్ అయ్యి మళ్ళీ బాడీ ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీకి వచ్చి ఆ థైరాయిడ్ అనేది నార్మల్ అయిపోతుంది అన్నమాట. ఇది హోమియోపతిలో ట్రీట్మెంట్.
1: ట్రీట్మెంట్ ద్వారా, మెడిసిన్ ద్వారా ఆ హార్మోన్ అనేది ఆ ఆర్గాన్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. అలాగే డాక్టర్ గారు, ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఇన్ఫెర్టిలిటీ, దీనికి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: సో ఇన్ఫర్టిలిటీ అనేది దేనివల్ల వచ్చింది అంటే సపోజ్ ఇప్పుడు కొంతమంది ఫీమేల్స్కి పీసీఓడీ ఉండటం వల్ల వస్తుంది, లేదంటే కొంతమంది కన్సీవ్ అవుతారు కానీ థర్డ్ మంత్కి రికరెంట్ అబార్షన్స్ అంటాం, ప్రతి 3 నెలలకి వాళ్ళకి అబార్షన్ అయిపోతుంది. సో కారణం తెలీదు, కొన్నిసార్లు మనం జెనెటిక్ అనేది అనేస్తాం, బట్ ఏంటి ఆ ప్రాపర్ ఎందుకు అవుతుంది? సో అలా రూల్ అవుట్ చేసుకుంటాం. మేల్స్లో వస్తే కణాలు తగ్గటం వల్ల, ఫీమేల్స్లో వస్తే ఓవరీస్లో మనకి ఎగ్స్ అనేది ప్రొడక్షన్ తక్కువ ఉండటం వల్ల, లేదంటే సైకిల్స్ ఇర్రెగ్యులర్, మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల వీటి వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ అనేది రీజన్స్ వస్తాయి. ప్రతి ఫీమేల్కి ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం మనం చూసేది ఈ కాలంలో AMH లెవెల్స్ బాగా తక్కువ ఉండి వీళ్ళకు కన్సీవ్ అవ్వట్లేకపోతున్నారు అని. సో కానీ ఆ AMH లెవెల్స్ ఎందుకు తగ్గింది, ఎక్కడ ప్రాబ్లం ఉంది? మనకి ఆల్రెడీ ఫీమేల్స్ సిస్టమ్కి ఏంటి అంటే ఎగ్స్ అనేది బై బర్త్ మనకి డిసైడ్ అయిపోతుంది ఇన్ని ఎగ్స్ ఉంటాయని. సో ఎవరు ఏం చేసినా ఎగ్స్ని అయితే మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయలేం. సో దాన్ని మనం యాక్టివేట్ చేయగలం. సో ఎన్నైతే ఉన్నాయో హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఆ ఎగ్ని మళ్ళీ హెల్దీగా యాక్టివేట్ చేసి ఇది చేయొచ్చు. అలానే సైకిల్స్ ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, ఎందుకు మంత్లీ మంత్లీ వీళ్ళకి పీరియడ్స్ రావట్లేదు అని మనం ఐడెంటిఫై చేస్తాం, రూల్స్ చూస్తాం అనమాట. ప్రాపర్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ పంపించి ఏ హార్మోన్ వల్ల తగ్గింది, ఏ హార్మోన్ సరిగ్గా లేదు, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకొని దాని తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఫీమేల్ రిలేటెడ్ సిస్టమ్ ఏదైతే హార్మోన్స్ ఉందో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళకి సైకిల్స్ ఎవ్రీ మంత్ వచ్చేటట్టుగా చూసుకుంటే, వన్స్ సైకిల్స్ ఎవ్రీ మంత్ వచ్చి

0: ఫాలికల్స్ అంతా బాగానే ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇన్ఫర్టిలిటీ ఫర్టిలిటీ సక్సెస్ అవుతుంది అన్నమాట.
1: అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ ఈ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎంత కాలం పట్టచ్చు?
0: అంటే ఒక పేషెంట్ మెడికల్ హిస్టరీ బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు వాళ్ళకి పీసీఓడి, ఓన్లీ పీసీఓడి ఉందనుకోండి, ఓన్లీ పీసీఓడి ఎటువంటి అంటే ఫాలికల్స్ తగ్గినాయి లేదంటే ఏఎంహెచ్ లెవెల్స్ అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేని వాళ్ళకి మనకి ఫాస్ట్ గానే ఉంటుంది. అంటే విత్ ఇన్ 3 to 6 months మాక్సిమం అయితే వాళ్ళు కన్సీవ్ అయిపోతారు. ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, కొంచెం వేరే అదర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం పట్టేది. కొన్నిసార్లు ఫైబ్రోస్ గడ్డలు ఉండటం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వస్తాయి. సో ఈ ప్రతి డిజీజ్ బట్టి టైం అనేది తీసుకుంటది. సో మాక్సిమం అయితే మనకి 6 months to 1 year లోపల మంచి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట.
1: ఇలాగే డాక్టర్, ఇప్పుడు మీరు పీసీఓడి అన్నారు కదా, అసలు ఏంటి పీసీఓడి సమస్య అంటే?
0: పీసీఓడి అంటే నీటి బొడగలు అండి. మనకి ఓవరీస్ లో నీటి బొడగలు అనేది ఫామ్ అవుతాయి. సో ఆ నీటి బొడగలు దేనికి ఫామ్ అవుతాయి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. మనకి ఫీమేల్ సిస్టమ్ లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఫాలికల్ అన్ని హార్మోన్స్ వల్ల మనకి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో అక్కడ నీటి బొడగలు వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి ఓవరీ నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయినప్పుడు ఆ చుట్టూ నీటి బొడగలు ఉండటం వల్ల అది ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. ఆ రిలీజ్ అవ్వక ఫర్టిలైజేషన్ అనేది జరగట్లేదు. సో ఫస్ట్ ఆ చుట్టూ ఉన్న నీటి బొడగల్ని మనం తీసి చేయాలి. సో ఆ నీటి బుడగల్నే పీసీఓడి అంటాము. సో పీసీఓడి అనేది ఓన్లీ నీటి బుడగల సమస్య కూడా కాదు, అది ఒక మెటబాలిక్ డిస్ఫంక్షన్ అనమాట. సో మెటబాలిజం అంటే బాడీని రెక్టిఫై చేస్తేనే నీటి బుడగలు అనేది తగ్గుతుంది. ఏ హార్మోన్ వల్ల ఇది అవుతుంది అంటే మెయిన్ అయితే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడే ఇలాంటి మెటబాలిక్ డిస్ఫంక్షన్స్ అనేవి వస్తాయి. సో రూట్ కాజ్ ని అక్కడ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కెళ్ళి మనకి నీటి బుడగలు వచ్చినాయి అనేది మనం ఆ పర్సన్ లో ఐడెంటిఫై చేసి, జనరల్ గా ఇప్పుడు మనం కామన్ గా చూసేది ఏంటంటే టీనేజ్ చిల్డ్రన్ లో ఎక్కువ నీటి బొడగలు చూస్తున్నాం. ఎక్కువ వాళ్ళు స్ట్రెస్ గురవుతున్నారు, మొబైల్ ఎక్కువగా చూస్తున్నారు, అసలుకి వాళ్ళు ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏమి లేదు, అండ్ ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం, ప్రతిదీ వాళ్ళు ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకుంటారు. ఈ ప్యాకేజ్ ఫుడ్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చి ఎక్కువ షుగరీ కంటెంట్ అనేది ఉంటుంది. వీటి వల్ల మనకి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి లేకుండా మళ్ళీ ఎక్కువగా చదువుకునే ప్రెషర్ ఉండటం వల్ల అది బాడీ హ్యాండిల్ చేయలేక మనకి మెటబాలిక్ డిస్ఫంక్షన్ లో పిల్లలు అనేది వస్తున్నారు. అంతకీ ఇప్పుడు మనం తరచుగా చూస్తుంటే ఒక 3 ఇళ్ళు తీసుకున్నా కూడా ఒక ఫీమేల్ చైల్డ్ కి నీటి బుడగల సమస్య ఉందన్నమాట. సో మెయిన్ రీజన్ ఇది. సో ఈ లైఫ్ స్టైల్ ని మనం మార్చుకుంటూ మెడిసిన్స్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనకి ఈ పీసీఓడి నుంచి మనం బయటపడతాం.
1: డాక్టర్ గారు, ఇన్ఫెర్టిలిటీలో అంటే హోమియోలో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంది మన హోమియో చికిత్సలో?
0: సక్సెస్ రేట్ అనేది మనకి ఇది సక్సెస్ రేట్ అనేది ఎవరు చెప్పలేరండి. కేస్ బట్టి మారిపోతూ ఉంటుంది. అలా అని మనకి మాక్సిమం ఈవెన్ లో ఏఎంహెచ్ లెవెల్స్ లో కూడా ఎక్కడైతే ఇంకా ఇది ఐవీఎఫ్కి వెళ్ళాలి తప్ప ఇంకా నాచురల్ గా రాదు అనే కేసెస్ హోమియోపతిలో చాలా మంది 99.9% సక్సెస్ చూపించారండి. బాగానే ఉంటుంది ట్రీట్మెంట్. ఇన్ఫర్టిలిటీ కూడా మనకి లక్షలు ఖర్చు పెట్టుకొని హెవీ డోసెస్ ఇంజెక్షన్స్ లేకుండా కూడా ఫస్ట్ హోమియోపతి ట్రై చేసినప్పుడు మనకి ఈజీగానే ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లేదంటే అంతగా మనం కాస్ట్ భరించలేము, మనం బాడీని ఎంత హార్మ్ చేసుకోవాలా అనేది లేకుండా కూడా మనకి సింపుల్ హోమియోపతి మెడిసిన్స్ వల్ల కూడా ఏ లో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నా లేదంటే మనకి అక్కడ మేజర్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా హోమియోపతిలో బాగానే సక్సెస్ రేట్స్ అనేవి ఉంటాయి.
1: అలాగే డాక్టర్, మీరు చెప్పినట్లు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ కూడా ఇన్ఫెర్టిలిటీకి హోమియో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా?
0: 100% తీసుకోవచ్చు. బికాస్ మనం మెడిసిన్స్ తీసుకునేది బాడీని సరి చేసుకోవటానికి. సో నేను అలోపతి తీసుకుంటే హోమియోపతికి నచ్చదు అనేది అయితే ఎక్కడా లేదండి. రెండు సిస్టమ్స్ అనేది మన బాడీని క్యూర్ చేసుకోవటానికి మనం వేస్తున్నాం. సో ఈ సిస్టమ్ మెడిసిన్ తీసుకుంటే ఈ సిస్టమ్ ఆపేయాలనేది ఎక్కడా లేదు. జస్ట్ 1 hour గ్యాప్ మెయింటైన్ అనేది చేయాలి. అలోపతి వేసుకుంటామన్నా హోమియోపతి వేసుకోవటానికి మధ్యలో 1 hour గ్యాప్ ఇస్తే సరిపోతుంది. అంతేగాని రెండు వేసుకుంటే బాడీ ఏదో నాకు సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది లేదంటే పడదు వేరే సిమ్టమ్స్ లాగా ఏమైనా వస్తుంది అనేది అయితే ఏముండదు. బికాస్ రెండు సిస్టమ్ మెడిసిన్స్ అనేది మీ బాడీని మీకు ఏదైతే సమస్య ఉందో దాన్ని తగ్గించడానికి ఇస్తున్నాం. సో ఇది అది అత్తకోడలేం కాదు పడకపోవటానికి. సో రెండు మీ బాడీని హెల్ప్ చేస్తాయి అన్నమాట.
1: అలాగే డాక్టర్ గారు, అంటే ఇంకా సాధారణంగా ఇప్పుడు ఈనాటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యమైనది ఎలర్జీ సమస్యలు, ముక్కు సంబంధించి కావచ్చు, కళ్ళకు సంబంధించి దురదలు రావటం కావచ్చు. ఇటువంటి ఎలర్జిక్ సమస్యలకి హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ఎలర్జీ అనేది మనకి మెయిన్ గా దేని వల్ల వస్తుంది, అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే సపోజ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎలర్జీ లాంటి సమస్య వస్తుంది. సో మనం దాన్ని హైపర్ సెన్సిటివిటీ అంటాం అనమాట. అంటే నార్మల్గా ఉండటం వేరు, హైపో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్. సో బాడీ ఎందుకు హైపర్ సెన్సిటివిటీ

0: లోకి వెళ్ళింది అనేది మనం చూసుకోవాలి. మనకి ఈజినోఫిల్స్ కౌంట్ పెరిగినాయా, ఏంటి బ్లడ్ ప్రొఫైల్ అనేది మనం టెస్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఫ్యామిలీలో ఎలా ఉంది, వాళ్ళకి ఏదైనా మేజర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో ఎటువంటి డిజీజెస్ ఉన్నాయి, ఎందుకు ఈ పర్సన్కి హైపర్ సెన్సిటివిటీకి వెళ్ళారు అనేది ఫస్ట్ మనం అక్కడ ఒకటి రూల్ అవుట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత బాడీలో ఎందుకు ఇంత ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ పెరిగినాయి, పర్సన్కి స్ట్రెస్ వల్లనా, లేదంటే ఓన్లీ జెనెటిక్ రీజన్స్ వల్లనా, లేదంటే మానసిక ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే ఫిజికల్గా ఇంకేమైనా హెల్త్ డిజార్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకొని ఆ పర్సన్కి ఈ ప్రాబ్లంలో ఎందుకు వచ్చారు అనేది ఐడెంటిఫై చేసుకొని అప్పుడు మనం మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఆ సెన్సిటివిటీ అనేది ఆ పర్సన్కి తగ్గి ఆ ఎలర్జీకి సంబంధించింది, అది ముక్కుకి సంబంధించిన ఎలర్జీ అయినా అవ్వచ్చు, చర్మానికి సంబంధించిన ఎలర్జీ అవ్వచ్చు, ఈవెన్ పేగులకు కూడా ఎలర్జీ ఉంటుంది. సో దానికి రిలేటెడ్ అయినా కూడా ఈ హోమియోపతిలో మనకి పరిష్కారం అనేది ఉంటుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, అట్లనే ఇంకా జీవన సమస్యలు చూసినట్లయితే మనకి నెక్ పెయిన్ రావటం, నడుము నొప్పి, సయాటిక ఇట్లాంటివి కూడా ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన హోమియోపతిలో?
0: ఇప్పుడు నెక్ పెయిన్, నడుము నొప్పి అనేది చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య, ఎందుకంటే మనది ఎక్కువగా కూర్చున్న జాబ్స్ అండ్ అలానే ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ. ఈవెన్ ఇంట్లో చూసుకున్న మహిళలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది పూర్తిగా తగ్గిపోయింది, అండ్ అలానే బయట ఉద్యోగాలకి చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా కూర్చోవటమే జాబ్ అనమాట. అండ్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉండటం వల్ల మనం అసలు నడక అనేది మర్చిపోయాము. ఈ ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ కూర్చొని మొబైల్స్ అలానే పట్టుకొని చూడటం వల్ల, సిస్టమ్ వర్క్స్ ఎక్కువ చూడటం వల్ల మనకి పొజిషన్ అనేది మారిపోయింది. కాన్స్టెంట్ గా నెక్ అనేది వంగి ఉండిపోవటం వల్ల మనకి నెక్ పెయిన్ ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. సో ఇవన్నీ ఓన్లీ హోమియోపతి కాకుండా మనం పోస్చర్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనం పోస్చర్ సరిగా లేదు. సో ఆ పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ వాడినప్పుడు డిఫెక్ట్ అనేది మనం తిరిగి బ్యాక్ తీసుకొని రాగలం.
1: అంటే మనం జీవన శైలిలో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడం, సరైన పోస్చర్ జీవన శైలితో తగ్గించుకోవచ్చు. అంటే వచ్చిన తర్వాత హోమియోలో వాటికైతే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి,
0: 100% ఉంది. ఇప్పుడు మనకి నెక్ పెయిన్ తో వస్తారు, కొంచెం తల ఇప్పి తిప్పినా కూడా కళ్ళు తిరుగుతాయి అంటారు, లేదంటే కొంచెం మసక్గా కనిపిస్తుంది అంటారు, బాగా నెక్ దగ్గర నుంచి భుజాలకి చేతుల వరకు లాగటము, చేతులు తిమ్మిరెక్కటము, ఇవన్నీ ఉంటాయి. అవును, నడుము దగ్గర నుంచి వాళ్ళకి కరెంట్ షాక్ సడన్ గా వంగి ఏదైనా తీసుకున్నప్పుడు కరెంట్ షాక్ లాగా వస్తుంది అంటారు. వీటన్నిటికీ మనకి ప్రాపర్ గా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంది. ఈ ప్రాపర్ గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం అనమాట, ఆ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేస్తే అప్పుడు మీకు అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. లేదు నేను ఒట్టి మెడిసిన్సే వాడతాను, వాడతారు, వాడినప్పుడు 6 నెలలకి మీకు బాగానే రిలీఫ్ వస్తుంది, మీరు మెడిసిన్స్ వదిలేస్తారు, కానీ మళ్ళీ మీరు అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశారనుకోండి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రిటర్న్ వస్తుంది. ఎందుకు, ఇది మెయిన్ ప్రాబ్లం పోస్చర్ బట్టి. మనం ఎలా ఉంటున్నాము, మన బాడీని ఎలా మనం కూర్చునే విధానం, పడుకునే విధానం, ఇవన్నీ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే అప్పుడు అది రిటర్న్ రాకుండా మనం చూసుకోవచ్చు. లేదు ఇప్పుడు నేను వాడాను నాకు తగ్గిపోయింది, నేను మళ్ళీ ఇంక 24 గంటలు ఫోన్నే చూస్తాను, సిస్టమే చూస్తానంటే ఖచ్చితంగా అది మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మిమ్మల్ని గుర్తు చేస్తుంది.
1: అంటే మన మందులతో పాటు వాటికి వచ్చేటువంటి కారణాన్ని నిర్మూలించినప్పుడే ఫ్యూచర్ లో రాకుండా ఉంటుంది.
0: అవునండి.
1: అట్లనే ఈ హోమియో మెడిసిన్ వాడేటప్పుడు ఇటువంటి ఏమైనా ఆహార నియమాలు పాటించాలా?
0: ఇటువంటి ఆహార నియమాలు అయితే ఏం లేవు, కానీ ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకైతే మనం షుగర్ తగ్గించుకోమని చెప్తాం. థైరాయిడ్ ఉందనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే కొంచెం మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి, సో సర్టెన్ ఫుడ్స్ అనేది ఆ థైరాయిడ్ డిజార్డర్స్ కి మనం మాన్పిచ్చేస్తాం. అలానే ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అనుకోండి, సో వాళ్ళకి మనం టీ కాఫీ తగ్గించండి అని చెప్తాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, వాళ్ళకి వెల్లుల్లిపాయలు, స్పైసెస్, ఎక్కువగా ఉప్పు కారం ఇలాంటి తగ్గించుకోండి అని చెప్తాం. సో ఏ ప్రాబ్లంకి అయితే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాబ్లంలో ఎటువంటి ఫుడ్ తీసుకోవద్దో ఆ ఫుడ్ నియమాలు అయితే ఉంటాయి. కానీ హోమియోపతి వాడినప్పుడు జనరల్ గా అపోహలు ఉంటాయి, కర్పూరం వాసన చూడొద్దు, అమృతాంజన్ రాసుకోవద్దు, వేరే మందులు వాడద్దు, లేదంటే టీ కాఫీలు ఉప్పు కారాలు ఇవన్నీ కాదండి. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉందో ఆ హెల్త్ సిస్టమ్ కి ఎటువంటి ఫుడ్ తీసుకోవద్దో అవి కొన్ని రోజులు మనం మానేసి హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ, తర్వాత ఇప్పుడు సపోజ్ ఎలర్జీ ఉందనుకోండి, కొంతమందికి నిమ్మకాయ పడదు, కొత్తిమీర తీసుకున్నా కూడా వాళ్ళకి దురద అనేది వస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ 3 నెలలు అయితే సిమ్టమ్స్ రిలీఫ్ వచ్చే వరకు అయితే మాన్పిచ్చేస్తాం. మళ్ళీ తీసుకోండి, తీసుకుంటేనే మెడిసిన్ పనిచేసిందా అనేది లేదా తెలుస్తుంది. సో మళ్ళీ వాళ్ళు కొత్తిమీర స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ ఉంటుంది, వాళ్ళకి రాదు ఎటువంటి దురద కానీ లేదంటే అక్కడ ర్యాషెస్ కానీ ఏమి రావు, అప్పుడు మెడిసిన్స్ పనిచేసిందని. నువ్వు తినటం కూడా మానేసి మెడిసిన్ వేసుకుంటే ఉపయోగం అయితే లేదు కదా. మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది, క్యూర్ అనేది ఉండాలి. అంటే నేను కొత్తిమీర తిన్నా కూడా నాకు దురద రావద్దు, అది క్యూర్ అనమాట. నేను కొత్తిమీర తినట్లేదు, ఈ సిమ్టమ్ రిలీఫ్ కోసం నేను మెడిసిన్ వేసుకుంటున్నా, అది

0: క్యూర్ కాదు. మనం ఏం చేసాం అక్కడ? సిమ్టమ్ రిలీఫ్ చేసాం. బట్ హోమియోపతిలో ఏంటి, తర్వాత నువ్వు తీసుకున్నా కూడా నీకు సిమ్టమ్ రాదు. అంటే నువ్వు మిగతా వాళ్ళలాగా కొత్తిమీర పడేటట్టుగా ఉంటుంది, నిమ్మకాయ తీసుకున్న వాళ్ళకి తుమ్ములు రావు, నారింజ పంట తీసుకున్నా కూడా తుమ్ములు రావు. అది క్యూర్ అనమాట, అది హోమియోపతిలో అవుతుంది. సో తర్వాత ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్తాం, స్టార్ట్ చేయండి, స్లో స్లోగా స్టార్ట్ చేయండి, అప్పుడు బాడీ రెస్పాన్స్ చూస్తాం, అప్పుడు వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు అప్పుడు అన్ని ఫుడ్స్ ఎంజాయ్ చేస్తారు అనమాట.
1: అలాగే డాక్టర్, ఇంకా సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో మనకి కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తూ ఉంటాయి, వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?
0: కిడ్నీలో రాళ్ళు అందరికీ తెలుసు, హోమియోపతిలో చాలా హ్యాపీగా వాళ్ళకి వితౌట్ సర్జరీ కూడా కంప్లీట్గా అయితే తగ్గిపోతుంది. అలానే గాల్ బ్లాడర్ స్టోన్స్లో కొంచెం జాగ్రత్త పడాలండి. గాల్ బ్లాడర్లో మనకి స్టోన్ సైజు, గాల్ బ్లాడర్ పొజిషన్ ఎలా ఉంది లోపల, దాన్ని బట్టి మనం జడ్జ్ చేసుకోవాలి. ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గిపోతాయి అంటే అందరిలో అయితే తగ్గవు. తగ్గకపోయినా కూడా మనకి గాల్ బ్లాడర్ అనేది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మనం చూసుకుంటూ అది ఏ కండిషన్లో ఉంది, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, దాంట్లో స్లజ్ ఫామ్ అయిందా లేదా, ఇవన్నీ మనం చూసుకోవాలి. అవన్నీ చూసుకుంటూ మనం చెప్పగలం గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గిపోతాయా లేదంటే దాన్ని ఎలా చేయాలనేది ప్రాపర్గా మనం రిపోర్ట్స్ చూసుకుంటేనే మనం అడ్వైస్ ఇవ్వగలం. అలానే కిడ్నీ స్టోన్స్లో కూడా లొకేషన్ ఎక్కడ ఉంది, కిడ్నీ పువ్వు లోపల ఉందా, గొట్టంలో ఉందా, సో వీటి బట్టి సపోజ్ అక్కడ వాపు ఎక్కువ ఉందనుకోండి, ఫస్ట్ మనం వాపుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో ఆ వాపును తగ్గించుకుంటూ స్టోన్ని మనం బయటకు తీసుకొని రావాలి. ఎంత పెద్ద స్టోన్స్ అయినా హోమియోపతిలో తగ్గిపోతుంది.
1: అంటే స్టోన్ ఏ సైజ్ వరకు తగ్గచ్చు, లేదంటే ఏ సైజ్ ఉన్నా తగ్గుతాయా?
0: ఏ సైజ్ ఉన్నా కూడా మనకి తగ్గిపోతుంది, పేషెంట్ కంఫర్టబుల్. అంటే ఇప్పుడు సపోజ్ బాగా పెద్ద స్టోన్ సైజ్ ఉంది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పెయిన్ బాగా టెరఫిక్గా ఉంది, అంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాడు అని లాస్ట్ మినిట్లో వస్తే మనం చేసేది ఏం లేదండి, కొంచెం మనం చూసుకోవాలి. అదే ఎర్లీగానే వచ్చారు అనుకోండి, మనకి ఎటువంటి ఎక్కువగా పేషెంట్ ఇబ్బంది పడట్లేదు అన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
1: ఎంత టైం పడుతుంది మేడం ట్రీట్మెంట్ ఇవ్వడానికి, స్టోన్స్ కరిగించడానికి?
0: మాక్సిమం 3 మంత్స్ నుంచి 6 మంత్స్ అండి.
1: అలాగే డాక్టర్ గారు, ఈ మధ్య అంటే సాధారణ జీవనశైలి సమస్యలు వాటికి ట్రీట్మెంట్స్ చెప్పారు, ఇప్పుడు క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నాయి, క్యాన్సర్ రాగానే చాలా మంది హడలిపోతూ ఉంటారు, కొన్ని సర్జరీస్, కీమోథెరపీ ఇట్లాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అటువంటి వాటికి హోమియోలో ఏమైనా చికిత్సలు అందుబాటులో ఉన్నాయా క్యాన్సర్ లాంటి వ్యాధులకు?
0: క్యాన్సర్ లాంటి వ్యాధులకి తప్పకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందండి. మనకి ఏంటి అంటే ఇక్కడ ఇమ్యూనిటీ ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత వెంటనే మనం భయపడకూడదు, అది ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడ ఉంది, మనకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ప్రాపర్గా మనం కూర్చొని మీ హోమియోపతి డాక్టర్తో మాట్లాడుకుంటే మీకు ఒక సర్టెన్ అడ్వైస్ అనేది ఇస్తాం అనమాట. సో ఈ కేసు దీంట్లో అవుతుంది, ఈ కేసు దీంట్లో అవ్వదు. కొన్నిసార్లు ఏంటంటే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు కీమో తప్పనిసరిగా అవసరమే, కానీ కీమో తీసుకునేటప్పుడు తర్వాత పేషెంట్ బాగా ఇబ్బంది పడతారు, ఇబ్బంది నుంచి మనం బయటకు తీసుకొని రావడానికి హోమియోపతి కూడా అక్కడ బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకొని పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు, కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం చూసుకోవాలి. కానీ ఏదైనా కూడా ఇన్ కేస్ ఇప్పుడు మనకి క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, బాగానే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, వితౌట్ ఎటువంటి అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ హెల్ప్ లేకుండా ఓన్లీ హోమియోపతిలో కూడా చాలా మంది క్యాన్సర్ నుంచి రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే లాస్ట్ స్టేజ్లో కూడా కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు, అది డిపెండ్స్ అండి. బట్ మనకి ఎంత ఎర్లీగా డిటెక్ట్ అయ్యి మనం ఫస్ట్ హోమియోపతికి ట్రీట్మెంట్కి వస్తే అంతే బాగానే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువగానే ఉంది.
1: బిఫోర్ ఎర్లియర్ స్టేజెస్లో అయితే క్యాన్సర్ని హోమియోపతి ద్వారా పూర్తిగా నయం చేయొచ్చు.
0: చేయొచ్చు.
1: ధన్యవాదాలు డాక్టర్ గారు. సాధారణంగా జీవన శైలిలో వచ్చేటువంటి వివిధ రకాల వ్యాధులకు వాటిలో హోమియోలో అందుబాటులో ఉన్న చికిత్సల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు ఆరోగ్య అమృతం శీర్షికన జీవనశైలి వ్యాధులు హోమియో చికిత్స ఈ అంశంపై హోమియో వైద్యులు డాక్టర్ తాండ్ర గీతాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి చంద్రశేఖరరావు.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
6: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
7: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోండి.

0: ఉత్పత్తికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినీ గీతలు వినండి. ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాండే పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బల
3: సై బాల్,
2: నడుములో తామర
3: సై బాల్,
2: బురద పుల్ల
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఇప్పుడు వినండి పవిత్ర బంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోస్లే.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
3: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
4: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
5: ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట వినండి. చిత్రం మా అన్నయ్య.

ఆ పాటతో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కేవీ నారాయణ స్వామి గారి కర్ణాటక గాత్ర సంగీతం విందాం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాలు. ముందుగా వినండి అల్లరి బుల్లోడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీతంలో చిత్రతో కలిసి పాడిన పాట. రచన కూడా కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి బంగారం చిత్రం కోసం టిప్పు మిర్చి అజయ్ ధరణి పాడిన పాట, భువనచంద్ర రచన, విద్యాసాగర్ సంగీతం.

0: మీరు విన్నా పాట చిరుత చిత్రం కోసం కారుణ్య బృందం పాడింది. భాస్కర్ పట్ల రచన, మణిశర్మ సంగీతం.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: ముఖాన మొటిమల,
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల,
5: సై బాల్,
4: నడువుల తామర,
5: సై బాల్,
4: గురద పుల్లా,
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
7: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
8: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
7: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: శ్రోతలు చిత్రసీమ అంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవి పుత్రుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన యుగులం, జొన్న విత్తుల రచన, మణిశర్మ సంగీతం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతల ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ నుంచి చిత్రసభ ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సీమసింహం చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడిన యుగుల శ్రీవెన్నెల గీతం, మణిశర్మ సంగీతం.

0: మీరు విన్న పాట సీను చిత్రం కోసం హరిహరన్ సుజిత పాడింది. వెన్నెల కంటి రచన, మణిశర్మ సంగీతం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి డిస్కో రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఎస్ఎస్ థమన్.
4: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

ఎందుకంటే ప్రేమంట ఈ చిత్రం కోసం. హరిచరణ్ చిత్రపడిన పాట వినండి. రచన రామజోగి శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: ఇప్పుడు వినండి శతమానం అన్నది. శతమానం భవతి ఈ చిత్రం కోసం విజయస్దాస్ చిత్రపట పాట, రచన రామ్జోగి శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో చివరిగా వినండి, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ చిత్రం కోసం మహాలక్ష్మి అయ్యర్, శిల్పారావు పాండపాట, చంద్రబోస్ రచన, శంకర్ సంగీతం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలు ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ను జోషి ప్రారంభించారు. జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీ లిటిగేషన్ కేసులు అన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరం తాజాగా నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు కైవసం చేసుకుంది. నిన్న గోవాలో జరిగిన టూరిజం సదస్సులో ఈ అవార్డును తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అందుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో రాష్ట ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందే నివారణ చర్యలు తీసుకోవడం కీలకమని పేర్కొన్నారు. టీజీఈసెట్ 2026 మొదటి దశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ నిన్న ప్రారంభమైంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు ఎల్లుండి వరకు గడువుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 19 వరకు, కళాశాల ఆప్షన్ నమోదుకు 21వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సీట్ల తాత్కాలిక కేటాయింపు ఈ నెల 24లోకి జరుగుతుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని గోయల్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 10:03 దాటి 35 సెకండ్లు. ఎవర్గ్రీన్ హిట్స్కి స్వాగతం పలుకుతుంది మీ జయశ్రీ. మరి మంచి మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తాను, వింటూ ఎంజాయ్ చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ప్రోగ్రాంలో ముందుగా వినేద్దాం గీతాంజలి మూవీ కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ బృందం పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్షన్లో ఉష ఆలపించిన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గీతం చిత్రం సంతోషం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగా నాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: కార్యక్రమంలో ఇప్పుడు 10th క్లాస్ ఈ మూవీ కోసం దీపు ఆలపించిన కులశేఖర్ గీతం, మిక్కీ జేమియర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్న ఈ పాట ఆనందం మూవీ కోసం మల్లికార్జున్ సుమంగళి ఆలపించిన సిరివెన్నెల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఆనందమూవీ నుంచి ఈ పాటను వినిపించమని అడిగిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోష్ వెంకటాచారి, వరలక్ష్మి, దమోష్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూవీ కోసం చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన కందికొండ గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు జై శ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజలక్ష్మి, శ్రియాన్, నిర్వాన్, ప్రజ్ఞాన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ప్రణయ గీత మూవీ నుంచి పాటను ప్లే చేయమంటున్నారు. ఎస్పి గజ్వేల్ నుంచి శైల వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్. మరి ఈ పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. మరి పాట విని ఎంజాయ్ చేయండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష వీరందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఒక్కడి మూవీ కోసం ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన సిరివిన్నెల గీతం, మణిశర్మ సంగీతం. ఈ పాటని వారి కోసం వినిపించమని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అంబాల శ్రీరాములపల్లె హన్మకొండ జిల్లా పద్మశాలి చేనేత సంఘం నుంచి రవీందర్, స్వరూప, సమ్మయ్య, సుదర్శన్, ఉపేందర్, దేవేందర్, శ్రీరాములు, మల్లేశం, సాంబయ్య, ఇంకా చింతకింద శ్రీను, ఇప్పల శ్రీను, గంగాధర్, రమేష్, వీరు వీరందరూ కోరుతున్న పాట ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల గీతం, యువన్ శంకర్ రజా సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగర్ నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు ఇంకా భిక్షపతి వారి మిత్రబృందం కోరుతున్నారండి. అతడు మూవీ కోసం కార్తీక్, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివిందల గీతం, మణిశర్మ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాస

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాడ మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: マヌジェネレンジェネ。
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: శ్రోతలు, ఇంతవరకు ఎవర్ గ్రీన్ హెడ్స్ విన్నారు. స్టూడియో క్లాక్లో టైం 11 గంటలుగా వస్తుంది. వార్తా ముఖ్యాంశాల అనంతరం గుర్తుకొస్తున్నాయంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి విద్భారతి కేంద్రం. తరతరాలు తిరగనే ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా అరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలు ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. టీజీ పాలిసెట్ 2026 తుదిదశ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ శ్రీ దేవసన తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు జరుగుతుంది. కళాశాల ఆప్షన్ల నమోదు తీసుకునేందుకు రేపటి వరకు గడువు ఉంది. సీట్ల తాత్కాలింపు కేటాయింపు జూన్ 20లోగా జరుగుతుంది. 2026 నీట్ యూజీ పునఃపరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన కార్మిక సంక్షేమ సంస్థకు సంబంధించిన వెల్ఫేర్ కమిషన్ కార్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ ఉపకార వేతన పథకాల కింద ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బీడీ కార్మికులు సున్నపురాయి, డోలమైట్, ఇనుప ఖనిజం, మాంగనీస్, క్రోమ్ ఖనిజాలు, అబ్రకం గనుల కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ను ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెలెగ్రిని బహూకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. నిన్న సచివాలయంలో జరిగిన సమావేశంలో అన్ని ప్రధాన పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చంటూ ఒక పెట్టుబడి ప్లాట్ఫామ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ప్రభుత్వం ఖండించింది. ఈ వీడియో పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి విబి స్టూడియోలో సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. చలనచిత్ర రంగంలో ఎందరో నటీమణులున్న మహానటి సావిత్రి గారిది ప్రత్యేక స్థానం. గొప్ప నటిగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మంచి మనిషిగా తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు. మరి ఆమె కెరీర్ జీవితం ఆధారంగా దర్శకులు నాగశ్విని దర్శకత్వంలో వచ్చిన మహానటి ఇవాల్టి బయోపిక్. స్టే ట్యూన్డ్.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను
1: నిర్మించాం. ఆత్మసమ్మాన్ బాగుతుంది.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వైజయంతి మూవీస్ స్వప్న బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటి 9 May 2018 విడుదలై జన నీరాజనం అందుకుంది. 40 సంవత్సరాల తర్వాత కూడా సావిత్రి గారిని మనం ఎంత అభిమానిస్తున్నామో ఈ చిత్ర విజయం తెలియజేసింది. ఇక నాగేశ్వరి స్క్రీన్ ప్లే, కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, ఇంకా హేమా హేమీలందరూ తమ పాత్రలలో జీవించారు అంటే బాగుంటుందేమో. సంగీతం, సాహిత్యం, మాటలు అన్ని విభాగాలు అత్యున్నతంగా సమపాళలో కుదిరిన చిత్రం మహానటి. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత మరిన్ని కబుర్లు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్భుతీ సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇప్పుడు వినండి మాయాబజార్ సినిమాలోని ఈ ఆపాత మధురాన్ని.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశం ఏది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చిత్ర పరిశ్రమలోని దాదాపు అందరు ప్రముఖ నిర్మాతలు దర్శకులందరితో పనిచేశారు సావిత్రి గారు. ఆ ప్రముఖులందరి పాత్రలలో ఇప్పటి ప్రముఖ నటీనటులందరూ కనిపించడం ఒక విశేషం. పాత్రలే తప్ప వాళ్ళ ఇమేజ్ ఎక్కడా కనిపించదు మనకు. నిజంగా మనం వాళ్ళనే ఇప్పుడు చూస్తున్నామా అనిపించేలా ఉంటుంది వాళ్ళందరి నటన. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కెమెరాటోగ్రఫీ. కాసేపు బ్లాక్ అండ్ వైట్, మళ్ళీ కలర్, ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆద్యంతం మనకి స్క్రీన్ మీద ఇలా చేంజ్ అవుతూ బ్లాక్ అండ్ వైట్ కాసేపు, కలర్ కాసేపు, అలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీది. మరి ఈ పాటే మంచి ఉదాహరణ, మూగ మనసులనే పాట మహానటిలోని. మరి మరోసారి ఆస్వాదించండి ఆ పాట, చూస్తూ వింటూ చూడండి పాటని.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

ఒక స్టోరీని నేరేట్ చేసే మీడియా జంట మధురవాణి ఆంటోనీగా సమంత విజయ్ దేవరకొండ కనిపించడం మరో అసెట్. యాక్చువల్గా సినిమా అంతా కూడా మనకి ఒక పాస్ట్లో లాగా కనిపించకుండా ప్రజెంట్ పాస్ట్ వాళ్ళు స్టోరీని నేరేట్ చేస్తున్నట్టుగా స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు ఉంటారనమాట ఇద్దరు కూడా. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సినిమాకి. ఇక 25 కోట్ల బడ్జెట్తో నిర్మించిన మహానటి తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదలైంది. 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా, ఉత్తమ నటిగా కీర్తి సురేష్ ఉత్తమ క్యాస్టింగ్ విభాగాలలో అవార్డులు అందుకుంది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో కూడా ప్రదర్శించబడిన ఘనత మహానటి చిత్రానిది. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను రక్త సంబంధం సినిమాలోని ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్. సావిత్రి గారిని మరోసారి కళ్ళతో మనసుతో చూడండి.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న ఐపీఈకే వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈలో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ పరకాయ ప్రవేశం చేశారన్నట్టుగా అనిపిస్తుంది కదా. హావభావాలు, ఆహార్యం చూస్తుంటే అచ్చం సావిత్రి గారు మళ్ళీ వెండితెర మీద కనిపిస్తున్నారా అనిపించేలా అద్భుతంగా నటించారు. ఇక క్లైమాక్స్లో అయితే మధురవాణిగా సమంత గారి నటనకి, అంటే సావిత్రి గారి గురించి చెప్పే మాటలకి కదిలిపోని మనసు ఉంటుందా చెప్పండి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆల్మోస్ట్. సో అంత అద్భుతంగా తీర్చిదిద్దారు నాగశ్విని గారు ఈ సినిమాని. మరి ఈ సినిమాలోని ఈ పాట తర్వాత మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: హిందుస్థాన్
0: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

వివిధ భారతి బయోపిక్గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కళ్లతోనే నవరసాలు ఒలికించే సావిత్రి గారు తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆణిముత్యాల లాంటి సినిమాలు, పౌరాణిక, జానపద సాంఘికాలన్నింటిలో అసమానమైన అభినయంతో అగ్రనటిగా ఎదిగారు. ఇప్పుడైతే పాట వినిపిస్తాను డాక్టర్ చక్రవర్తి సినిమాలో. నిజంగా పాటలో సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ అయితే నా భూత నా భవిష్యత్ అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటాయి. మరి ఆ పాట వినేస్తారా?

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

తెర వెనుక సావిత్రి గారిని వెండి తెర మీద మహానటిగా ఆవిష్కరింపచేశారు దర్శకుడు. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇప్పుడు వినిపిస్తున్నాను కోడలు దిద్దన కాపురం సినిమాలోని సావిత్రి గారు అద్భుతంగా నటించిన ఈ పాట, వినిద్దాం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నో అంటే ఆణిముత్య లాంటి సినిమాలు అన్నింటిలోనూ నటించారు. పౌరాణిక జానపద సాంఘికాలు అన్నింటిలోనూ తన అభినయంతో అగ్రశ్రేణి నటిగా ఎదిగారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మంచి మనిషిగా మానవత్వం ఉన్న సావిత్రి గారు ఒక ఎత్తు. అంటే తెర మీద సావిత్రి,

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తుంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు బయోపిక్ గుర్తుకొస్తున్నాయిలో, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహానటి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పెద్దవాళ్లను అందరూ గౌరవించాలి కానీ పెద్దవాళ్ళు కూడా సావిత్రి గారిని గౌరవించాలి అని. ఈ ఒక్క మాట చాలు సావిత్రి గారంటే చెప్పడానికి. మరి ఒక పాట వినిపిస్తాను, ఆ తర్వాత ఇంకొన్ని విశేషాలు చెప్తాను. మంచి మనసుల సినిమాలోని ఈ పాట అసలు

గ్రీన్ డ్యూ సాంగ్ అనమాట ఇది. సావిత్రి గారు చిలిపితనానికి అద్దం పట్టే పాట, అన్ని నవరసాలు అలవకగా ఒలికిస్తారా అనే చెప్పడానికి ఇలాంటి పాటలు కూడా ఉదాహరణ. మరి వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి బయోపిక్ గా మహానటి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నటీనటులకు బిరుదులు, సత్కారాలు, అవార్డులు ఎన్నైనా రావచ్చు, కానీ అమ్మా అని పిలిపించుకున్న ఈ మహానటి ఔన్నత్యానికి ఆ పిలిపే కొలమానం. అందుకే తరాలు మారినా తరగని తెలుగువారి అభిమానానికి, గౌరవానికి నిదర్శనం మహానటి సినిమా విజయం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి క్లాక్ లో టైం 12:05 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మి.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు మెళకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ భారతి. సెల్ ఫోన్ తీసుకుని స్క్రోల్ చేస్తూ ఉంటే మనల్ని మనమే కాదు చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం కదా. రీల్సో, షార్ట్సో, సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొబైలే మొత్తం ఆల్మోస్ట్ అందరికీ. ఇది అందరికి తెలిసిన విషయమే కదా. కానీ స్లోగా ఇప్పుడు సిచ్యుయేషన్ చేంజ్ అవుతుందండి, తెలుసా మీకు అది. ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను, స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి, ఓన్లీ ఆన్ వివిధ.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి చైతన్య స్ఫూర్తి సమయం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న పదం గ్రాండ్మా హాబీస్. అంటే ఏంటి అనుకుంటున్నారా? కొత్త విషయం ఏం కాదనుకోండి, కాకపోతే వర్డ్ కొత్తది అంతే. అంటే పాత సీసా కొత్త సీసాల పాత నీరులాగా అనమాట. ఇంతకీ గ్రాండ్మా హాబీస్ అంటే ఇంతకు ముందు ఉండేవి చూసారు, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, అంటే హాబీస్గా ఉండేవి అనమాట. అంటే ఖాళీ టైంలో ఇవన్నీ కూడా హాబీస్గా చేసేవాళ్ళు ఇవన్నీ. కానీ తర్వాత అవన్నీ మాయమైపోయి చేతుల్లో మొబైల్ మిగిలింది. కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అంగానే చెప్పాల్సినవి. జస్ట్ స్టే ట్యూన్ టు చైతన్య స్ఫూర్తి ఓన్లీ అండ్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ మెస్మరైజింగ్ మెలడీ మీకోసం.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ip

0: www.voiceofindia.org.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. గ్రాండ్ మహాబిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో మనకి ఎప్పుడు అర్థమైతేనే ఉంటుంది కదా. అప్పుడు చెప్పిన పద్ధతులు, పెద్దవాళ్ళు అనుసరించిన పద్ధతులు, ఆ మాటలు అన్నీ కూడా ఎంత కరెక్టో ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్లో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో అదే మళ్ళీ మరోసారి ప్రూవ్ అయింది. ఈ మధ్య చాలామంది యూత్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ అయ్యాక సెల్ఫోన్తో కాలక్షేపం చేయకుండా ఇందాక చెప్పిన పాత హాబీలనే ఫాలో అవుతున్నారట. అండ్ వాటి వల్ల వాళ్ళకి వర్క్ స్ట్రెస్ రిలీఫ్ అవడమే కాకుండా ఇన్కమ్ కూడా వస్తుందనే మాట నిజంగా ఎంత ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా. స్వామికారం స్వకారం అంటారు కదా. సో అదనమాట. అందుకే సరికొత్తగా గ్రాండ్ మహాబిస్ అని నామకరణం కూడా చేసేసారు. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విషయాలు వింటూనే ఉండండి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. గ్రాండ్ మహాబీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా గ్రాండ్ మహాబీస్లో ఉండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. స్ట్రెస్ బస్టర్, మానసిక ప్రశాంతత, ఏదైనా వస్తువును మనం తయారు చేసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ పెరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్ స్క్రీన్ నుంచి దూరంగా ఉండి చేతులతో చేసే పనులు, అంటే కుట్లు, అల్లకలు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇష్టమైన వాటిని చేయడం వల్ల మెదడుకు జెన్ స్టేట్ వంటి ప్రశాంతత లభిస్తుందట. సో ఫోన్ చూడటం అనేది ఒక హ్యాబిట్గా మారిన ఈ రోజుల్లో ఇలాంటి హాబీస్ ఒక మెడిటేషన్లా పనిచేస్తున్నాయట. బామ్మల అలవాట్లు అని అనుకోకుండా వీటి వల్ల వచ్చే ప్రశాంతత గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది, అండ్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా. మరి మీరు ట్రై చేసి చూడండి.

0: నీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు.

0: ఆలోచిస్తారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు, అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
1: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
0: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందాలు నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్ర ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్ర సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
2: Reflecting expansion of the category of 2-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభం

అయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిస్తాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామీ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: Sky is always ready for those who dare. Every decision, every step takes you closer. Are you ready to take that step? The Indian Air Force is now accepting applications for officers through AFCAT 1 of 2026. Registrations open from 10th November 2025. For more details, visit careerairforce.gov.in or afcat.edcil.co.in.
0: Welcome to Eat Fit.

0: నీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ టైమ్ విత్ మీ ఆర్చి లక్ష్మి. ఇందాక విన్నాం కదా సీతమ్మవాకిట్లో సిరిమల చెట్టు మూవీ నుంచి ఒక మంచి వర్షం పాట. యాక్చువల్గా పాటకు ముందు వర్షం సిచ్యువేషన్ ఉంటుంది, కానీ పాటలు అస్సలు వర్షం పడదు, గమ్మత్తుగా ఉంటుంది పాట. ఎనీవేస్ సూపర్ హిట్ సాంగ్ వినేసా. యాక్చువల్గా సీజన్ చేంజ్ అయ్యి వర్షాకాలం వచ్చేసింది, అంటే మన ఫుడ్ కూడా మారే టైం అనమాట. మొన్నటిదాకా చల్లగా ఉండే పుచ్చకాయ, తర్బూజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఫ్రూట్స్ అన్ని తినేసాం. మరి ఇప్పుడు ఏ పళ్ళు హెల్త్కి మంచివో తెలుసుకుంటే సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే వైరల్ ఫీవర్స్ ఏవైనా సరే కొంచెం అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో వాటి గురించి తెలుసుకుంటే బెటర్ కదా. అవేంటో చెప్తాగా వింటూనే ఉండండి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొలిలో, ఏది అర్థం కాదు పైకి చేతల్లో,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అవరించే సంపూర్ణ వినోదం. మరి రెయినీ సీజన్లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ అంటే చెప్తానన్నాను కదా మీకు ఇందాక. ఫస్ట్ వచ్చేది జామ, జామ పండు, జామకాయ. విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాదు జీర్ణక్రియ కూడా మంచిదట. ఇక తర్వాత అయితే దానిమ్మ. యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతో పాటు రక్తహీనతను కూడా తగ్గించడంలో సహాయపడుతుందట. మరి ఈ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినాలి. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి, అవేంటో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఈట్ ఫిట్.

0: సరితా, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, a premier B school, Shamirpet. Visit www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి రెయినీ సీజన్లో కంపల్సరిగా తినాల్సిన ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కొన్నిటి గురించి. ఎందుకంటే మొత్తం అంటే మనకు టైం ఉండదు కాబట్టి. ఇక నెక్స్ట్ ఫ్రూట్ ఏంటంటే యాపిల్. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు అన్నమాట అక్షరాల నిజం అనేది నిపుణుల మాట. యాపిల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. మరి ఇంకో ఫ్రూట్ కూడా ఉంది మీకు చెప్పాల్సింది, కాకపోతే ఒక పాట వినిపిస్తాను. సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ ఫ్రమ్ రాకీ మూవీ, జస్ట్ ఎంజాయ్ దిస్.

అందుకే మరి రాక్ స్టార్ అనేది డిఎస్పీని కదా, సూపర్ ఎనర్జెటిక్ మ్యూజిక్ అనమాట. సో ఇంక ఎన్టీఆర్ గారి డ్యాన్స్ చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళ కాంబో. యాక్చువల్గా సెల్ఫ్ మ్యూజిక్ కంపోజిషన్లోని డిఎస్పీ మమతా మోహన్ దాస్తో కలిసి పాడిన పాట వినేసాం రాఖీ మూవీ నుంచి. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఇట్ ఫిట్ టైం. అండ్ రెయిన్ సీజన్లో మనం తినాల్సిన కొన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈజ్ బొప్పాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయట. కంటికి, డైజెస్టివ్ సిస్టమ్కు చాలా మంచిదట. సో సీజనల్గా దొరికే పండ్లను మన డైలీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే ఫిట్గా హెల్తీగా ఉండొచ్చు అనమాట. ఏమంటారు, అంతేనంటారా? అంతేగా, అంతేగా. ఎనీవేస్ మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జైలవ్కి సమ్ మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ డ్యూయట్. ఎంజాయ్ దిస్.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: సమయం 1:10 అవుతుంది. కొన్ని క్షణాలలో ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగు ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ పీఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ పీఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలన పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆర్ఎంపీ పీఎంపీలతో కేంద్ర మంత్రి చాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ 12 పాలనలో సాధించిన విజయాలను, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. సమాజంలో అట్టడుగునున్న చిట్టి చివరి వ్యక్తికి సైతం సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ సిద్ధాంతమని, తూచ తప్పకుండా అమలు చేస్తున్న మహనీయుడు మోదీ అని కొనియాడారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్క్ఫెడ్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రైతు భరోసాను గతంలో మాదిరి అమలు చేస్తామని, నెలఖరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్యా పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు 2వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. హైకోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ జరుగుతుంది. సివిల్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులన్నీ ఈ అదాలత్ పరిధిలోకి వస్తాయి.

0: లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కరించుకుంటే అప్పటి వరకు చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి వస్తుంది. వర్షాకాలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ విస్తృత సన్నద్ధత చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ హైదరాబాద్లో పోల్స్ అండ్ లైన్స్ స్పెషల్ డ్రైవ్ వాక్ అలాంగ్ ద లైన్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇన్సులేటర్లు, కండక్టర్లతో సహా మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో ఈ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిత్రీనాకాలోని నరహరి నివాసం కార్యాలయం బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తూ నగదు, బంగారాభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో 60,000 మందితో కోటి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ ఆరోగ్య మందిర్ వేములవాడ యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాను. ఈ సంవత్సరము దాదాపు 60,000 మందితో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని చేస్తున్నాము. కోటి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి యోగా శిక్షకులు, సాధకులు మరియు మహిళా సంఘాలు, విద్యార్థులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము.
0: రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉదయం 9:30 ప్రత్యేక హెలికాప్టర్లు ముఖ్యమంత్రి ఆరుట్లో చేరుకుంటారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గది, గ్రంథాలయం, ఇన్నోవేషన్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగారన్ను జనరల్ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవీందర్ కుమార్ ప్రారంభించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మార్గదర్శిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు. నేటి ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా మనకు ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి పద్మజ, వైద్యుడు శిల్ప మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని యోగా శిక్షకురాలు కొచ్చెర్ల కమలారాణి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
2: యోగా సర్వ రోగ నివారణిగా యూజ్ అవుతుంది. గ్రామ పంచాయతీల్లో కూడా చెప్తున్నాము, కమ్యూనిటీ హాల్లో చెప్తున్నాము, పబ్లిక్ లో కూడా యోగాని తీసుకెళ్తున్నాము. ఆశా వర్కర్స్, కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా ఇస్తున్నాము. తర్వాత స్కూల్స్, ఉమెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా మేము యోగాని చెప్తూ ఉన్నాము.
0: ఈ రోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటున్నారు. సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో సముద్ర తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియచేయడానికి, వాటిని రక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం, వాతావరణంలో మార్పులు, ఆవాసం కోల్పోవడం వంటి తాబేళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కల్పిస్తారు. ఇవి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సౌకర్యం, వైద్యం అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రభుత్వాసుపత్రుల వైద్యులు, సిబ్బంది సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెడతామని హనుమకొండ జిల్లా వైద్యాధికారి డాక్టర్ దుర్గారాం కుమార్ పేర్కొన్నారు. గర్భిణీలకు లింగ నిర్ధారణ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మొహరం సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గంటన్ నగేష్ ఆదేశించారు. కలెక్టర్లు వివిధ శాఖలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని అషూర్ ఖానాల్లో పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మొహరం ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిన్న మధ్యాహ్నం నుంచి నల్గొండ జిల్లాలోని పలు చోట్ల ఓమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొలై లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకి కొంతసేపు అంతరాయం కలిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు. ఐడిఓసీ కార్యాలయంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు.

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నగర్ కర్నూలు మండలం తూడుకుర్తికి చెందిన బండి పృథ్వీరాజ్ నియామకమయ్యారు. ఎం ఫార్మసీ చదివిన పృథ్వీరాజ్ పార్టీలో నగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా రాష్ట కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రకృతి పట్ల ప్రేమ పెరుగుతుందని తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తూ కలెక్టర్ చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలోని హీరాపూర్లో 7 ఏళ్ల క్రితం మూతపడిన ప్రభుత్వ పాఠశాలను వార్డ్ కౌన్సిల్ పాలెం బిన్ అహ్మద్ విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తెరిపించారు. పాఠశాలను శుభ్రం చేయడంతో పాటు ఉపాధ్యాయులను కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు. లోక్ అదాలత్ లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని రాజన్న సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను వేగవంతం చేసి అందుబాటులో ఉన్న నిధులను ఈ నెల 30 లోపు పూర్తి స్థాయిలో వినియోగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. వరంగల్లోని నిట్ పరిశోధకులు మరో ప్రతిష్టాత్మకమైన విజయాన్ని అందుకున్నారు. నేలలో ఆర్గానిక్ కంపనాల ప్రభావంతో ఏర్పడే వికృతిని ఖచ్చితంగా కొలిచేందుకు ఎఫ్బీజీ సెన్సర్ను ప్రత్యేక పైప్ మెష్ ట్యూబ్లో అమర్చే సాంకేతికతను ఆవిష్కరణలో ప్రతిపాదించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. హనుమకొండలో మున్సిపాలిటీ ఎంప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. జనగాంలోని పలు హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించాయి. కాలం చెల్లిన ఆహార సామగ్రిని స్వాధీనపరుచుకుని జరిమానాలు విధించారు. విశేషాలు మరొకసారి. ఖరీఫ్ సాగు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఆర్ఎంపీ పీఎంపీలేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎల్ నినో ప్రభావం దృష్ట్యా పంటల సాగుకు రాష్ట ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. 2వ జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 20వ తేదీన జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి బీబీ స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైమ్ విత్ మీ ఆర్జే లక్ష్మి. చక్కటి పాటలు సంగీతం మనల్ని రిఫ్రెష్ చేసి ప్లెజెంట్ మోడ్లో ఉంచుతాయి. వింటుంటే టైం కూడా తెలియదు అస్సలు కదా. నిరంతర సంగీతంతో వివి ఎప్పుడు మిమ్మల్ని అందరినీ పలకరిస్తూనే ఉంటుంది, అలరిస్తూనే ఉంటుంది. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీ నా మొబైల్స్తో, ఇక మొదలెడదామా షో టైంని. అడిగిస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. డిక్షనరీ కదా ఇప్పుడంటే మనకి ఫోన్లో వచ్చేసి గూగుల్ అవి సెర్చ్ చేసేసి మీనింగ్స్ అవి తెలుసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు అయితే కంపల్సరీ డిక్షనరీనే వాడాల్సి వచ్చేది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే డిక్షనరీని తెలుగులో ఏమంటారు? మరోసారి వినండి, డిక్షనరీని తెలుగులో ఏమంటారు? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ ఏమంటారు వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం ఈ మెస్మరైజింగ్ మెలోడీ, ఆల్ టైమ్ హిట్ సాంగ్ మీకోసం.

దక్షిణ సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశం ఎస్ జానకి గారి స్వరంలో, ఇళయరాజు గారి మ్యూజిక్ కంపోజిషన్లో. మీరు వింటున్నారు షో టైం, ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, డిక్షనరీని తెలుగులో ఏమంటారు అని. యాక్చువల్గా అందరు కూడా రేటాసరే పంపించారు చాలామంది. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. భోగ మార్కండేయ, అనిత, జగదీష్, నాగ్నాథ్ గుప్తా, శిల్ప, పద్మావతి ప్రసాద్, రేఖ, శ్రీకాంత్, సంధ్య, మహమ్మద్ జైనుద్దీన్, నవ్య, శ్రీనివేస్, శ్రీపతి బాబు, కాళ్ళ నరసింహ శ్రీనివాసరావు, రాకేష్, ఫరీద్, ఇందిరామూర్తి అండ్ ఇంకా పంపిస్తున్నారు. అరుణ, పద్మనాభం, కాళ్ళ శ్రీనివాసరావు, ఆల్రెడీ మీ పేరు చదివేశాను నేను. ఇంకా ఎవరెవరు పంపిస్తున్నారంటే జానీ. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్, యాక్చువల్గా వీళ్ళందరూ పంపించింది నిఘంటువు అనమాట, అది కూడా రైట్ ఆన్సరే. ఇంకో పదం కూడా ఉంది, శబ్దరత్నాకరం అని కదా. సో ఈ రెండు కూడా ఎక్కువగా నిఘంటువు అనేది మనకి వాడుకలో ఉంది, శబ్దరత్నాకరం అనేది కొంచెం తక్కువ వాడుక అనమాట, అంటే గ్రాంధికం లాగా అనుకోవచ్చు. సో ఎక్కువ మంది నిఘంటువే పంపించారు, ఇది రైట్ ఆన్సరే, శబ్దరత్నాకరం కూడా రైట్ ఆన్సరే. మరి వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక గమనిక. మీ అందరికీ తెలుసు ప్రతి బుధవారం 9:15 ఉదయం బిజినెస్ ముచ్చట్లు ప్రసారం చేస్తుంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకోవాలంటే మీరైతే రేపు ఉదయం 9:15 to 10:00 బిజినెస్ ముచ్చట్లు వినాలి, ఓకేనా? అండ్ మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్డ్.

సెలవున్న పాట చెప్పండి, ఎంత అద్భుతమైన సాహిత్యం కదా. మనసు కవిని అందుకే అన్నారు ఆత్రేయ గారిని. మనసుని అంత అద్భుతంగా ఆవిష్కరించడం ఆత్రేయ గారికే చెల్లింది. ఇక అంత అద్భుతంగా పాడటం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికే చెల్లింది. అంతకంటే అందంగా మ్యూజిక్ కంపోజ్ చేయడం ఇళయరాజు గారికే చెల్లింది. వెరిసి ఒక అద్భుతమైన పాట వినేసాం మంచి మనసుల సినిమా నుంచి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగే ముందు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ప్రతి బుధవారం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ శాంపిరిపేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ బుద్ధి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, సో ఈ అంశం గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు. కాబట్టి రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు వింటూ ఉండండి బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక క్వశ్చన్ విషయానికి వస్తే

మనకి సినిమా ఇండస్ట్రీలో చాలామంది తెలుసు, అంటే పేర్లు వాళ్ళ అసలు పేరు ఒకటి ఉంటుంది, కానీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం అంటే సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటారు. అది వాళ్ళే మార్చుకోవచ్చు, లేదంటే ఎవరైనా మార్చవచ్చు. ఇప్పుడు ఏంటంటే, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్బాబు పేరును మనో అని మార్చింది ఎవరు? మరోసారి వినండి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగూర్బాబు పేరును మనో అని మార్చింది ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అనే వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ నాగురుబాబు పేరును మనోగా మార్చింది ఎవరు అని. చాలా మంది పంపించారు ఆన్సర్, అయితే ఎవరో ఒకరిద్దరో కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారు. కానీ సో మను గారు అంటే చాలా ఇష్టమని అంద అర్థమైపోతుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. పద్మావతి, సముద్రాల మాధురి, షేర్ల వెంకటేష్, సుగుణ, బ్రహ్మయ్య, వెంకటేశం, హేమలత, కాకతీయ పాష, చింత శ్రీనివాస్, జయలక్ష్మి శ్రీనివాస్, జానీ, నవ్య శ్రీనివేష్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మూర్తి, సంతోష్, సుప్రియ, ఇక కే ఆనందరావు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ ఇళయరాజా గారు. ఎస్, ద మాస్టర్ ఇళయరాజా గారు నాగురుబాబు గారి పేరును మనోగా మార్చారనమాట. సో ఆ తర్వాత ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడారో మనందరికీ తెలుసు. ఒక్కోసారి అయితే మనము డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయలేం, ఇది పాడింది బాలసుబ్రహ్మణ్యం గారా మనో గారా అనే డౌట్ కూడా వస్తుందన్నమాట. సో అంత మంచి ప్లేబ్యాక్ సింగర్. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను లంకేశ్వరుడు మూవీ నుంచి మను జానకి గారు గానం చేసిన ఈ యుగళ గీతం.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది అంశం. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి తప్పకుండా వినండి 9:15 రేపు ఉదయం 10 వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇక మనం షో టైంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని కదా. కాకపోతే ఇప్పుడు పాట వినిపిస్తాను, క్వశ్చన్ కూడా పాటకు సంబంధించి ఉంటుంది కాబట్టి పాట వినండి, ఆ తర్వాత క్వశ్చన్. ఓకేనా?

నిర్ణయం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడిన పాట విన్నాం. నిజంగా ఇలాంటి టీజింగ్ సాంగ్స్ పాడాలంటే బాలు గారే పాడాల్సిందే. ఎనీవేస్, మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను కదా, అన్నట్టు మీరు వింటున్నారు షో టైం ఓన్లీ అండ్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ పాటకు సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటను రాసింది ఎవరు, రచయిత ఎవరు, మీరు చెప్పాలి. నిర్ణయంలోని ఈ పాటను రాసింది ఎవరు ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరీ లవ్లీ మెలోడీ వినిపించేస్తున్నాను, నువ్వు వస్తావని సినిమా నుంచి.

ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో నువ్వు వస్తావు అనే మూవీ నుంచి మెస్మరైజింగ్ మెలడీ వినేసా. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, నిర్ణయం సినిమాలోని హలో గురు ప్రేమ కోసమే పాటను రాసింది ఎవరు అని. కొంతమంది రైటర్స్ పంపించారు, వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, జైనుద్దీన్, కె ఆనందరావు, నవ్య, శ్రీనివేష్, సిహెచ్ హనుమంతరావు, దమ్మోజీ వెంకటాచారి, లత, నబీల్, సివి శ్రీనివాసరెడ్డి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ గణేష్ పాత్ర గారు. ఎస్, గణేష్ పాత్ర గారు డైలాగ్స్ రాస్తారు అండ్ మంచి నటుడు కూడా. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తారనే విషయం ఇలాంటి పాటలు వింటుంటే మనకు తెలుస్తుంది అనమాట. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ప్రేమని నీకు సినిమా నుంచి అందరికీ ప్రేమనిపించే పాట వినిపిస్తున్నాను. స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:00 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి వివి క్లాక్ల టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. మరి ఇవాళ శక్తిశీలి గురించి మాట్లాడుకునే ముందు ఒక చక్కటి పాట వింటే బాగుంటుంది కదా, మరి వినేద్దాం, ఆ తర్వాత చెప్పుకుందాం కబుర్లు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు బిజినెస్ ముచ్చట్లలో పాల్గొంటారు. టాపిక్ ఏంటంటే కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్. సో ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు కాబట్టి తప్పకుండా వినండి 9:15 రేపు ఉదయం బిజినెస్ ముచ్చట్లు. మరి ఇక శక్తిశీలి వింటున్నాం మనం. యాక్చువల్గా శక్తిశీలి విషయానికి వస్తే ఇవాళ్ళ మన శక్తిశీలి ఎవరంటే అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం సాధించవచ్చని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది కర్ణాటకకు చెందిన స్పందన. మరి తన సక్సెస్ జర్నీ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా స్పందన తండ్రి ఆటో డ్రైవర్. పేదరికంలో ఉన్నా సరే కాన్ఫిడెంట్గా చదివి ఫిజియోథెరపీ కోర్సులో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది తెలుసా? మరి తన ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపించింది. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇంకో పాట వినేద్దాం.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాస్ మూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి మీకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరిప్పుడు శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా మెడిసిన్ చదవాలనుకున్న స్పందన కోవిడ్ టైంలో ఉన్న పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీని కోర్సుగా తీసుకుంది. కానీ అదే ప్రొఫెషన్గా ఇప్పుడు మంచి స్థాయికి ఎదిగింది, పథకాలు అందుకుంది. చూడండి, మనసు పెట్టి ఇష్టపడి చేస్తే ఏ పనిలో అయినా సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. మేము ఒకసారి డిలే కావచ్చాము, కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీ. ఎనీవేస్, మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి, వింటూ ఉండండి శక్తిశీలి.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇది టాపిక్. ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. మరిక శక్తిశీలి సమయం కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన స్పందన తను సాధించిన విజయానికి కుటుంబ సభ్యుల సపోర్టే ప్రధాన కారణమంటుంది. అలాగే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా కుటుంబ సభ్యులతో పాటు కుటుంబం లాంటి కాలేజ్ స్టాఫ్ లెక్చరర్స్ ఇచ్చిన సపోర్ట్ కూడా ఎంతో ముఖ్యం అని చెప్పింది స్పందన. మరి ఇంకా ఉన్నాయి తన గురించి చెప్పాల్సిన విషయాలు, వింటూనే ఉండండి శక్తిశీలి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. శక్తిశీలి సమయం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్జన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి తండ్రి ఆటో డ్రైవర్ అయినా కూడా తను మెడిసిన్ చదవాలనుకుంది, కానీ అప్పుడు కోవిడ్ పరిస్థితుల వల్ల ఫిజియోథెరపీ తీసుకుంది, దాన్ని ప్రొఫెషన్గా తీసుకుంది అండ్ బంగారు పథకాలు కూడా గెలుచుకుంది. యాక్చువల్గా ఇప్పుడు టైంలో మనకు తెలుసు చదువు ఎంత కాస్ట్లీనో కదా, అయినా కూడా తను ఎక్కడ భయపడలేదు, విరవలేదు, చదవగలనో లేదు అని ఆలోచించలేదు. తను అనుకుంది చదవాలి అని అనుకుంది. సో అందుకు తగ్గట్టు అందరూ కూడా సాయం చేశారు, కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్ల తను అనుకున్నది సాధించింది. సో ఒక ఉన్నత స్థానానికి ఎదిగిందనమాట స్పందన. అంటారు కదా, మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే సంకల్పం మంచిదైతే ప్రకృతి కూడా సాయం చేస్తుందని. సో ఇలాంటివన్నీ అలా ఆ మాటలు నిజమని ప్రూవ్ చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి శక్తిశీలి.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఈ టాపిక్ గురించి విలువైన విషయాలు మీకు తెలియజేస్తారు, కాబట్టి తప్పకుండా వినండి. రేపు ఉదయం 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మరి మనం శక్తిశీలి కార్యక్రమంలో ఉన్నాం. కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ చెన్ను గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక ఆటో డ్రైవర్ కూతురు అయినప్పటికీ కూడా తను అనుకున్న ఫిజియోథెరపీ చదువుకుంది అండ్ మెడల్స్ సాధించింది, ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. ఎంతో ఇన్స్పైరింగ్ విషయం అది కదా. తన సక్సెస్ జర్నీ ఆశ్చర్యాన్ని స్ఫూర్తిని కలిగిస్తుంది. అండ్ ఇక్కడితోనే ఆగలేదు తన భవిష్యత్ ప్రణాళిక. న్యూరో సైన్స్లో మాస్టర్ డిగ్రీ చేసి ఆరోగ్య సంరక్షణ రంగంలో కంటిన్యూ అవ్వాలన్నది తన గోల్. సో మరి తన లక్ష్యం నెరవేరాలనే ఆశిద్దాం. ఇలాంటి శక్తిశీలు ఎందరికో ఆదర్శం. ఏమంటారు?

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ప్రతి బుధవారం ఉదయం 9:15 బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు ఉదయం 9:15

0: బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్ షామీర్పేట్ క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసమూర్తి గారు పాల్గొంటారు. కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్, ఈ అంశం గురించి ఎన్నో విలువైన విషయాలు తెలియజేస్తారు, కాబట్టి వినడం మర్చిపోకండి. 9:15 నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇక మనం శక్తిశీలి విషయానికి వస్తే కర్ణాటకకు చెందిన స్పందన సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా చాలామంది అమ్మాయిలకి ఇప్పుడు చదవాలనే ఉంటుంది, ఉన్నత చదువులు చదవాలని, కెరీర్లో ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉంటుంది. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, ఎలాంటి విభిన్న పరిస్థితులైనా కావచ్చు, కానీ ఎదురు వెనకడుగు వేయకుండా మన ప్రయత్నం మనం చేస్తే, సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పందన. తనకి చదువుకోవాలనే ఎంతో ఆశ, ఉన్నత స్థానానికి ఎదగాలని, రాణించాలని ఎంతో ఆశయం అనమాట. సో అది సాధించింది తను, ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది అది అనమాట. ఎనీవేస్ విషయం ఇక మరి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే టైం కూడా అయిపోతుంది, 2:54 అయింది. లక్ష్మి సైన్ అప్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. కాకపోతే వెళ్ళే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను ఛాంపియన్ మూవీ నుంచి, అంతకుముందుగా ఒక స్పాట్. సో కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24-speed పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: మీరుంచేసారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టు టైం ఎగ్జాక్ట్గా 5:00 అవుతుంది. న్యూస్
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నిలయముల సమయం సరిగ్గా 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి ఘర్షణ. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన రాజశ్రీ గీతం, సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి. అభిలాష ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ పాపాలాలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ పాప లాలి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి, బొబ్బిలి రాజా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి

0: ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఏప్రిల్ 1 విడుదల ఈ చిత్రం కోసం మనో చిత్రపాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువన చంద్రగీతం. సంగీతం అందించిన వారు బప్పిలహరి.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, శ్రోతలు FM 103.5 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమించు పెళ్ళాడు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం, S జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం అందించిన వారు చక్రవర్తి. చిత్రం మమతల కోవెలా.

ఇప్పుడు వినండి, సీతారామ కళ్యాణం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆచార్యాత్రేయ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ప్రేమ పౌరాలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన రాజశ్రీ గీతం. సంగీతం రామ్ లక్ష్మణ్.

ఇప్పుడు వినండి, కేజే జేస్దాస్ పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి, చిత్రం పచ్చని కాపురం.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. మోటా మెస్ట్రీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం రాజ్ మరియు కోటి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి రాత్రి 8 గంటలకు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना.
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. 3 నెలల్లోగా వారి బిల్లులను చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రాయితీలతో రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న 7 రకాల సన్న వరి వంగడాలకు బోనస్ వర్తింపజేయాలని పేర్కొన్నారు. సన్న వరిని సాగు చేసే రైతుల వివరాలను సేకరించి అధునాతన సాంకేతికతను అనుసంధించాలని అధికారులను కోరారు. ధాన్యం సేకరణ సమన్వయం కోసం అగ్రికల్చరల్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా ఉపయోగించుకోవాలని సూచించారు. అదనపు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో రైతు వేదికల ద్వారా బుక్ చేసుకున్న యూరియాను పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఫర్టిలైజర్ యాప్ను ప్రారంభించాలని కోరారు. రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువులన్నీ తెలంగాణకే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణలోని అభివృద్ది ప్రాజెక్టులను, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో 2వ విడత పనులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు 50-50 నిష్పత్తిలో నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సాంకేతికత, సాధ్యాసాధ్యాల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గతంలో మెట్రో మొదటి విడత కోసం కేంద్రం 1,250 కోట్ల రూపాయలు అందించడంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసమే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని లక్ష్యంగా చేసుకుని నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక హమాలీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించనున్నట్లు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. ప్రతిపాదిత బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమం, కనీస వేతనాలు, గుర్తింపు కార్డుల జారీ, బీమా సౌకర్యం, సామాజిక భద్రత వంటి కీలక అంశాలపై సమగ్రంగా దృష్టి సారించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టానికి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్దపల్లి జిల్లా అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోపు సమాచారం పొందే హక్కు పౌరులకు ఉందని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
5: ప్రజలకు ఏం సేవలు అందిస్తావు, నీ పర్ఫార్మెన్స్ ఏంటి గవర్నమెంట్ లో, గవర్నమెంట్ ద్వారా ప్రజలకి కానీ సొసైటీ కానీ మనం ఒక్కసారి కూడా ఆలోచించాం.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 18న చేపట్టాలనుకున్న చలో హైదరాబాద్ నిరసనను విరమించుకోవాలని కాంట్రాక్టర్లను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పెండింగ్ బిల్లులను 3 నెలల్లోగా చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు

0: కాంట్రాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని అన్నారు. అలాగే 13,500 కోట్లతో త్వరలోనే హ్యామ్ రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఓటరుకు 2 చోట్ల పేర్లుండడం, మరణించిన వారి వివరాలు, అలాగే వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాల పూడికతీత పనులను మరింత వేగవంతం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ మున్సిపల్ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని జవహర్ కాలనీ, నయీం నగర్ సహా పలు ప్రాంతాలలో ఆమె స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసేందుకు పెండింగ్లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని, అవసరమైన చోట్ల నాలాలను మరింత లోతుగా చేయాలని కలెక్టర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి కేవలం అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యావసర సరుకుల పంపిణీ, గురుకుల విద్యార్థుల భోజనాలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో భారీగా అవినీతి జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. డిగ్రీ కళాశాలల్లో దోస్త్ 3వ విడత అడ్మిషన్ల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ మీనాక్షి తెలిపారు. జూన్ 15 నుంచి 21 వరకు 400 రూపాయల రుసుముతో రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్ల నమోదుకు జూన్ 22 వరకు అవకాశముందని ఆమె పేర్కొన్నారు. బీబీనగర్ ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు, కొత్త ప్రాజెక్టులపై పురోగతిని సమీక్షించడానికి ఉన్నత స్థాయి స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్ హాజరయ్యారు. సేవాదాన్ ఆరోగ్య ఫౌండేషన్ సహకారంతో 1వ గేట్ సమీపంలో రోగుల సహాయకుల కోసం విశ్రమ సదన్ వసతి గృహాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలిపారు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ స్పష్టం చేశారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఆయుష్ విభాగం అధికారులు సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఏటూరు నాగారం సామాజిక ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ విభాగం యోగా ట్రైనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించి యోగా సాధనా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతాయని, ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నాటికి రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మెరుపులు, ఉరుములు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీ కొండ లక్ష్మణ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం యంత్రాలను ఉపయోగించి మామిడి తోటల్లో శాస్త్రీయ పద్ధతిలో కొమ్మలను కత్తిరించడంపై ఒక ప్రదర్శన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులు సకాలంలో బ్యాంకు రుణాలు చెల్లించి తిరిగి పొందవచ్చని మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎల్కూర్ శాఖ మేనేజర్ మధుమోహన్ రెడ్డి తెలిపారు. తమ బ్యాంకు పరిధిలో రైతులకు ఎప్పటికప్పుడు రుణాలు రెన్యువల్ చేయడం జరుగుతుందని, అలాగే కొత్త రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. రాష్ట్రంలోని రైతు వేదికల ద్వారా రాయితీపై సన్న వరి విత్తనాలను, బోనస్ను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో పలు అభివృద్ది ప్రాజెక్టులతో పాటు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2ను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. కాంట్రాక్టర్లు తమ నిరసనను విరమించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఏ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో 4వ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ పాత్ర గురించి శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కరకాల పాలనలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు సమగ్రాభివృద్ధి గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 మధుర గీతాలు అలనాట ఆనిముత్యాలంటి సినిమా పాటలు వింటారు. 11:10 ఎ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి పుష్కర కాలపాలనలో వివిధ రంగాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు శ్రీమతులు జి మంజులారెడ్డి, ఎం పద్మజాదేవి, జి వసంత, ఎం పద్మ, అనుసంధానకర్తగా శ్రీ పి శ్రీనివాస్. 9:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:25 సమాచార దర్శిని. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 మనోరంజన శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:00 మధుర గీతాలు.

పదకొండు గంటల పది నిమిషాలకు ఎ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్య అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
2: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
6: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
5: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
6: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
5: నాటి నుంచి నేటి వరకు వన్నె తగ్గని ప్రసార విధానం,
6: ఆకాశవాణి వివిధ భారతి
5: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
6: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
5: ఫోన్స్ 0402321516
6: 2321516 మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
5: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
6: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
5: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
6: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
7: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో 4వ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ పాత్ర గురించి శ్రీ పి శ్రీనివాస్ అందిస్తున్న రూపకం వింటారు. కార్యక్రమం వినబోయే ముందు కొన్ని ప్రకటనలు.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పేట్. విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణలకు మానవ సమాజం అతి దగ్గరగా ఉంది. మనిషి జీవితాన్ని సమూలంగా మార్చివేసే మార్పులు సంభవించబోతున్నాయి. ఈ మార్పు ఏదో చిన్నది, అంతగా ప్రాధాన్యం లేనిది కాదు. అత్యంత సంక్లిష్టమైన, అతి పెద్దదైన, ఇంతకు ముందెన్నడూ చూడని సాంకేతిక ఆవిష్కరణలు రాబోతున్నాయని తాజా పరిశోధనలు చూస్తే స్పష్టమవుతుంది. అదే 4వ పారిశ్రామిక విప్లవం. స్కాట్లాండ్లో జన్మించిన జేమ్స్ వాట్ 1870 ఆ ప్రాంతంలో కనుగొన్న ఆవిరి యంత్రం ప్రపంచ గతిని మార్చివేసింది. అదే మొదటి పారిశ్రామిక విప్లవానికి తెరతీసింది. బ్రిటన్లో మొదలైన ఈ పారిశ్రామిక విప్లవం పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు విస్తరించింది. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఎంతగానో పెరిగింది. విద్యుత్తు 2వ పారిశ్రామిక విప్లవాన్ని సృష్టించింది. దీనివల్ల 1784 సంవత్సరం నుండి మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే 1914 మధ్యకాలంలో ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమేషన్కు 1960 ఆ ప్రాంతంలో పునాదులు పడ్డాయి. అదే 3వ పారిశ్రామిక విప్లవం. ఉత్పత్తిలో, సేవల్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడు 4వ పారిశ్రామిక విప్లవానికి తెరలేవబోతుంది. భౌతిక, డిజిటల్, జీవశాస్త్రాల సమ్మిళితమైన ఆవిష్కరణలు ఇందుకు దోహదపడుతున్నాయి. సెల్ఫోన్ ఈరోజు కోట్ల మంది ప్రజల చేతుల్లో ఉంది. దానికి ఉన్న ప్రాసెసింగ్ శక్తి, స్టోరేజ్ చేయగల పనులు అపారం. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్, 3D ప్రింటింగ్, నానోటెక్నాలజీ, ఇంధన నిల్వ సామర్థ్యం, ఇలా వివిధ విభాగాల్లో అత్యాధునిక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి ఆవిష్కరించే వస్తువులు, సేవలు సమాజంపై పెను ప్రభావాన్ని చూపుతాయనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఐటీ ప్రపంచ గతిని మార్చివేసే ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతోంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇంకెన్నో ఆవిష్కరణలకు తెరతీయబోతుంది.

పారిశ్రామిక విప్లవం ఛాయలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. డ్రైవర్లెస్ ఆవిష్కరణకు గూగుల్, కొన్ని ఆటోమొబైల్ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండే లిఫ్టులకు ఆపరేటర్లు ఉండడం లేదు. ఎవరు లిఫ్ట్ ఎక్కితే వారు తాము వెళ్లాల్సిన అంతస్తు స్విచ్ నొక్కి అక్కడ ఆగగానే దిగిపోతారు. 60 ఏళ్ల క్రితం అయితే లిఫ్టులో ఆపరేటర్ తప్పనిసరి. ఆపరేటర్ లేని లిఫ్ట్ ఎక్కడానికి భయపడేవారు. అదే విధంగా ఇప్పుడు అసాధ్యం అనిపిస్తున్న డ్రైవర్లెస్ కారు మరో 50 ఏళ్లలో నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఫోటోలు తీయడానికి, సమాచార సేకరణకు గాల్లో ఎగిరే డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే ఈ డ్రోన్లను ఉపయోగించి పెళ్లి వీడియోలు, వివిధ ఫంక్షన్స్ వీడియోను తీయడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదే స్ఫూర్తితో మున్ముందు మర సైనికులు, పైలట్ లేని విమానాలు వచ్చేందుకు వీలున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టాక్సీ బుకింగ్ దగ్గర నుండి విమానం టికెట్ చెల్లింపులు, ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడం, ఆన్లైన్లో ఒక వస్తువును కొనుగోలు చేయడం ఇప్పుడున్నంతగా 10 ఏళ్ల క్రితం లేని విషయం అందరికీ తెలిసిందే.

ఒకప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఎంతో అవసరం. అన్నిటికంటే ముఖ్యమైనది మూలధనమే. నాలుగో పారిశ్రామిక విప్లవం దీన్ని సమూలంగా మార్చివేయనుంది. భవిష్యత్తులో వ్యాపారం చేయడానికి కావాల్సింది మూలధనం కాదు, విజ్ఞానం ఉంటే చాలు. మూలధన లభ్యత సమస్యే కాదు, ఒక ఆలోచన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆవిష్కరిస్తుంది. గూగుల్, ఫేస్బుక్, ఊబర్, ఓలా, అమెజాన్, అలాగే భారత్కు చెందిన ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ దీనికి ఉదాహరణలు. భవిష్యత్తులో ఇటువంటి ఆవిష్కరణలు ఎన్నో రానున్నాయి. దీంతో పాటే నాలుగో పారిశ్రామిక విప్లవం సైబర్ బయలాజికల్ ఆవిష్కరణలకు జీవం పోయనుంది.

0: అయితే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ రాబర్ట్ గార్డెన్ అభిప్రాయం ప్రకారం సమాజం మీద పెను ప్రభావం చూపే ఆవిష్కరణలు రావడం లేదు, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదకత తగ్గిపోతుంది. పలు దేశాల్లో ఆర్థికాభివృద్ధి నామమాత్రంగానే ఉండడానికి ఇదే కారణమన్నారు ఆయన. ఇటీవల డిజిటల్ విప్లవం ఫలితంగా వినోదం, కమ్యూనికేషన్లు, సమాచార రంగాల్లో మార్పులు వచ్చాయి. కానీ మానవుని ప్రాథమిక అవసరాలైన ఆహారం, దుస్తులు, గృహవసతి పరంగా చెప్పుకోదగ్గ ఆవిష్కరణలు రాలేదు. ఈ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ వల్ల అనూహ్యమైన రీతిలో సవాళ్లు కూడా ఉంటున్నాయి, కొన్ని సమస్యలను కూడా తెచ్చిపెట్టనున్నాయి. సమాజంలో అసమానతలు పెరిగిపోయేందుకు ఈ ఆవిష్కరణలు తావిస్తాయని కొందరు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆటోమేషన్ పెరిగిపోయి కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం కొందరిని అపారమైన ధనవంతులుగా మార్చివేస్తుంది. ఆర్థిక నైపుణ్యాలు గల పనివాళ్లకు గిరాకీ ఏర్పడుతుంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను సమూలంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి రావచ్చు. పారిశ్రామిక సంస్థల్లో వినియోగిస్తున్న రోబోల సంఖ్య శరవేగంగా పెరిగిపోతుంది. ప్రతి 5 ఏళ్లకు ఈ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్ దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెను మార్పులు తీసుకొస్తుంది. ఇక ఈ కామర్స్ ద్వారా విక్రయాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో పెద్దగా నైపుణ్యం లేని, అవసరం లేని ఉద్యోగాలను ఆటోమేషన్ యంత్రాలకు బదిలీ చేసి దిగువ స్థాయి సిబ్బంది జీవితాలను ప్రశ్నార్థకం చేయనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1: Robo-da, Robo-da, Zoom, Zoom, Robo-da, Robo-da.

0: మరి ఈ ఆటోమేషన్ వల్ల ఎలాంటి సవాళ్లు భవిష్యత్తులో ఎదుర్కోబోతున్నామో తెలియజేయడానికి మనతో ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ పరిశోధకురాలు శ్రీమతి సంధ్య.
1: ఇంతకుముందు సంభవించిన 3 పారిశ్రామిక విప్లవాలు ప్రజల ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చి సామాజిక రాజకీయ రంగాల్లో విస్తృత మార్పులు తీసుకొచ్చాయి. మొదటి పారిశ్రామిక విప్లవం ఆవిరి యంత్రాన్ని, యంత్రచోదిత రవాణాలను, ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. 2 పారిశ్రామిక విప్లవం విద్యుచ్ఛక్తికి, కర్మాగారాల్లో భారీ స్థాయి ఉత్పత్తిని, మౌలిక వసతుల విస్తీర్ణను తీసుకొచ్చింది. సామాజిక సాంకేతిక పరిజ్ఞాన ఐటి ఆధారిత 3 పారిశ్రామిక విప్లవం టెక్నాలజీలను డిజిటలీకరించింది. ఇకపై అంతకన్నా ఆధునికమైన టెక్నాలజీలు 4 పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తిగా నిలవనున్నాయి. రోబోటిక్స్, స్వయం చాలిత వ్యవస్థలు, ఆటోమేషన్, మానవుడి మెదడు, నాడీ వ్యవస్థపై పరిశోధన, కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, నానో, బయోటెక్నాలజీలు, 3D ముద్రణ, జన్యు శాస్త్రాలు కలగలిసి 4 పారిశ్రామిక విప్లవ వహించనున్నాయి. ఈ విప్లవం పెట్టుబడిదారులకు అద్భుత అవకాశాలను, హైటెక్ నిపుణులకు విస్తృత ఉద్యోగాలను అందించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతిక విప్లవం భారీ మార్పులు, పరిణామాలను సృష్టించనున్నట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
0: నాలుగో పారిశ్రామిక విప్లవం మానవ సమాజాన్ని అతలాకుతలం చేశాక తీరిగ్గా నివారణ చర్యలు తీసుకోవడం, ఇల్లు తగిలిపడిపోతుంటే అగ్ని ప్రమాదం బీమా కొనుగోలు చేయడంలా ఉంటుందని ఆర్థిక శాస్త్ర నోబెల్ గ్రహీత రాబర్ట్ జే షిల్లర్ హెచ్చరించారు. తక్షణమే భవిష్యత్ కార్యాచరణకు ఉపక్రమించాలని ఆయన పిలుపునిచ్చారు. 4వ పారిశ్రామిక విప్లవ ఆవిర్భావం గురించి జర్మన్స్ ఆర్థికవేత్త క్లౌజ్ ష్వాబ్ చేసిన సూత్రీకరణ ప్రధాన ఇతివృత్తమైంది. ష్వాబ్ 46 క్రితం స్థాపించిన ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్లో సమావేశమవుతుంది. ఆ సదస్సులో దేశ నాయకులు, అపర కుబేరులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నెలపై చర్చిస్తుంటారు. ఇంతకు ముందు వచ్చిన 3 పారిశ్రామిక విప్లవాలు కొత్త ఉద్యోగాలను సృష్టించాయే తప్ప ఉన్న ఉద్యోగాలను కోల్పోయేలా చేయలేదు. మానవులు అలవాటుగా చేసుకుపోయే పనులను యంత్రాలు మరింత సమర్థంగా చేస్తాయి కాబట్టి కార్యాలయ, పారిశ్రామిక, కార్మిక పర్యవేక్షక ఉద్యోగాలతో పాటు గనుల తవ్వకం, భవన నిర్మాణం తదితర రంగాల్లో 100,000 ఉద్యోగాలు అదృశ్యమైపోతాయని ఉద్యోగాల భవిష్యత్తు అనే శీర్షికతో ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఓ అధ్యయన పత్రం తెలియజేసింది. ఇంకా ఈ నివేదిక స్పృశించని రంగాలు చాలానే ఉన్నాయి. జపాన్ కార్ల ఫ్యాక్టరీలో ఇప్పటికే ప్రతి 10,000 మంది కార్మికులకు 1520 రోబోలు పనిచేస్తున్నాయి. మిగతా ప్రపంచంలో ప్రతి 10,000 మందికి కేవలం 66 రోబోలు ఉన్నాయి. రోబోలకు ప్రపంచ వ్యాప్త డిమాండ్లో 20% చైనా నుంచే వస్తుంది.
2: Robo-da, Robo-da, Zoom, Zoom, Robo-da, Robo-da.

ఈ డిజిటలైజేషన్కు వర్తమాన దేశాలు వేగంగా సన్నద్ధం కావాలి. అయితే ఆటోమేషన్తో ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు పోతాయని కానీ అసలు ఉద్యోగాలు రావని కాదు. ఆటోమేషన్తో చాలా కొత్త ఉద్యోగాలు వస్తాయి, అయితే వాటికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. వాటికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆటోమేషన్ను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి, విద్యలో సమూల మార్పులు తీసుకురావాలి, యూనివర్సిటీల్లో పరిశోధకులు శాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం, ఇవన్నీ కొంతవరకు ఆటోమేషన్ ముప్పును తగ్గించేవే. ఏమైతేనేం 4వ పారిశ్రామిక విప్లవం

అనేక ప్రశ్నలను సంధిస్తూ సమీప భవిష్యత్తులో మన వైపు దూసుకురానుంది. ఇది మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో లేదా సవాళ్లను విసురుతుందో, ఎన్ని ఉద్యోగాలను అందిస్తుందో అన్న ప్రశ్నలను మన చెవుల్లో గింగురు మనిపించేలా చేస్తున్నాయి.

0: శ్రోతలు, ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో 4వ పారిశ్రామిక విప్లవంలో ఆటోమేషన్ పాత్ర గురించి శ్రీ పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
3: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
2: అవునా? సూపర్.
4: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: యువవాణి కార్యక్రమంలో సినీ గీతాలు విందాం. శక్తి ఈ చిత్రం కోసం హేమచంద్ర సైంధవి పాడిన రామజోగేశాస్త్ర గీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి ఒక్కడు ఈ చిత్రం కోసం శంకర మహాదేవన్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
1: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
3: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో

0: తెలంగాణ సర్కిల్లో రెండు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఒకటి. ఈ విధంగా ఖాళీలున్నాయి. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా ఎంటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జూలై 3, 2026 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bsnl.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ AMIE అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆబ్జెక్టివ్ పరీక్ష, మెరిటు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 13, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అభ్యర్థులు పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాటిస్టిక్ ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు కలిగి ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టు గా ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగానికి అభ్యర్థులు స్టాటిస్టిక్స్, గణితం, ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసి చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు ఆగస్టు 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూన్ 22, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే రీజియన్లలో 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా సిగ్నల్ విభాగంలో 323 గ్రేడ్ 1 టెక్నీషియన్ ఖాళీలను, అలాగే 6,242 గ్రేడ్ 3 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు 10th ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ 1 టెక్నీషియన్ కి అభ్యర్థుల వయసు 18 నుండి 33 ఏళ్ల మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం జూన్ 30వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. అభ్యర్థులు గమనించగలరు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ది, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్రదేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్రదేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెప్తుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని

వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపై వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

0: అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ధి నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికున్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న NEET UG 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు NTA ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
6: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
7: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
6: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కర కాల పాలనలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, సమగ్రాభివృద్ధి గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.
8: పన్నెండేండ్ల మరి మోడీ గారు ప్రధానమంత్రిగా 2014లో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి పలు పథకాలు, సంస్కరణలు అమలు చేసింది. రైతుల ఆదాయం పెంచింది, ఉత్పాదకత వృద్ధి, ఆధునిక సాంకేతికత వినియోగం, సాగు వ్యయాల తగ్గింపు లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డ్స్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, ఈనామ్స్, వ్యవసాయ మార్కెట్లను డిజిటలైజేషన్ చేయడం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల యొక్క ప్రోత్సాహం, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డు స్థాయికి చేరువ కావడం, ప్రత్యక్ష నగదు బదిలీల ద్వారా రైతులకు ఆర్థిక మద్దతు అందించడం, ఆధునిక సాంకేతిక పరికరాలైనటువంటి డ్రిప్, స్ప్రింక్లర్ల వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులకు ప్రోత్సాహాన్నివ్వడం, ఇంకా అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి మోడీ గారు చేపట్టడం జరిగింది. మరి ఈ 12 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో భారత వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, అందుకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఇటు వ్యవసాయ అధికారుల నుండి, శాస్త్రవేత్తల నుండి, రైతుల నుండి లభించింది అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి విభాగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
9: నమస్కారం అండి.
8: మేడం చెప్పండి, 12 ఏళ్ల మోడీ గారి ప్రభుత్వంలో భారత వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు ఏంటంటారు?
9: ముఖ్యంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు తన గవర్నెన్స్ లో మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. సో ఎక్కువ అంటే ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రిఫార్మ్స్ కానీ లేకపోతే స్కీమ్స్ కానీ వారి ప్రభుత్వంలో వారు రైతులకి ఏ రకమైనటువంటి పథకాలు ఇచ్చారు, ఏ రకంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేశారు, వ్యవసాయ రంగానికి ఏ రకంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పిఎం కిసాన్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో ఆర్థిక సహాయం అందించేలాగా ఒక కార్యక్రమము, రెండోది అందులో ముఖ్యమైనది పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా పంట బీమా

0: ఒకటి. ఇంకోటి ఏంటంటే డిజిటల్ అగ్రికల్చరు, ఇంకోటి నేషనల్ మిషన్, నేషనల్ ఫార్మింగ్ మిషన్ ఒకటి, ఇంకోటి మట్టి పరీక్షలు. ఇంకా కొత్తగా ఏం తీసుకొచ్చారు అని అంటే వ్యవసాయ మౌలిక వసతుల నిధి అనేది ఒకటి పెట్టి దాని ద్వారా వ్యవసాయ సాంకేతికతను సంతరించుకునే విధంగా ఎంతో కృషి చేశారు.
1: మరి ప్రధానమంత్రి మోడీ గారి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం మరియు రైతు సాధికారతకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటారు?
0: పిఎం కిసాన్ నిధికి డైరెక్ట్ గా అర్హులైన రైతులకి ప్రతి ఏడాది 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంకు ఖాతాలో బదిలీ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే వ్యవసాయ మౌలిక వసతుల నిధి AIF ద్వారా కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించడం, ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడం కోసం రైతు సంఘాలకి 1,00,000 కోట్ల రుణాల సదుపాయాలు కల్పించింది. మూడోది ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అంటే FPOs ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు ఏకం చేసే విధంగా మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచింది. దీనికోసం 10,000 కొత్త FPOలను ఏర్పాటు చేసింది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటనంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ ని, అంటే సాయిల్ హెల్త్ కార్డ్ అంటే భూసారాన్ని పరీక్షించి దానికి తగినట్టు ఎరువులను వాడేలాగా ప్రోత్సహించారు. సో ఈ సాయిల్ హెల్త్ పంపకం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ప్రతి కాలానుగుణంగా వేసే పంటలు, ఆ పంటకు కావాల్సిన మోతాదులో ఎరువుల సిఫార్సు, ఎప్పుడైతే మీకు ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ప్రతి సీజను అది కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పుడు అది అంత మోతాదు ఎరువు వాడడము, కాలుష్యాన్ని తగ్గించడము, అలాగే భూసారాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి సాయిల్ హెల్త్ కార్డ్స్ అందించడం అనేది మంచి సూచన. సాయిల్ హెల్త్ కార్డ్ తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటనంటే పిఎం ఫసల్ బీమా యోజన. సో ఇదేంటనంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతులు గనక పంటలకి నష్టం కలిగితే, అలాగే కాకుండా నకిలీ విత్తనాల ద్వారా కానీ లేకపోతే వేరే ఏ ప్రకృతి వైపరీత్యాలే కాకుండా మన రైతన్న ఏ రకమైన నష్టపోయినా కూడా నకిలీ విత్తనం వాడడం వల్ల కానీ, తప్పు డేట్ అయిపోయినా ఏదన్నా రసాయక మందులు వాడడం వల్ల కానీ కోల్పోయినప్పుడు ఈ బీమా యోజన అనేది, ఈ ఫసల్ బీమా యోజన అనేది దీన్ని అప్లై చేసి రైతులకు ఫినాన్షియల్ గా బాగా సపోర్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటే ఈనామ్స్ స్థాపించి తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా ఆన్లైన్ ద్వారా అమ్ముకునేలాగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా రేడియోలో, సో వ్యవసాయ రంగానికి రైతులకి బెనిఫిట్ అవ్వడానికి ఈ రేడియో ద్వారా, ఎక్కువ టీవీ కన్నా రైతు అప్పటి నుంచో కనెక్ట్ అయింది రేడియో. సో ఆ రేడియో ద్వారా వ్యవసాయ సూచనలు లేకపోతే మెలకువలు వీటన్నిటిని కూడా రైతుకి చేరవేసేటందుకు మీడియంగా ఈ ఆకాశవాణిని వాళ్ళు ఎంచుకున్నారు. ఆకాశవాణి అలాగే దూరదర్శన్ ఛానల్స్ కి వాళ్ళు ప్రసార భారతి సమాచార ప్రసారం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసము కేంద్ర బడ్జెట్ లో 250 కోట్ల వరకు కేటాయించడం జరిగిందండి. సో ఇందులో భాగంగా ఆకాశవాణి, దూరదర్శన్, ప్రాంతీయ భాషలో నిపుణులు, అలాగే ప్రత్యేకంగా దానికి ప్రాంతీయ భాష ఒకటైతే మొత్తం అంత నేషనల్ లాంగ్వేజ్ లో కూడా టెలికాస్ట్ చేసేటట్టుగా దీనికి కూడా నిధులు సమకూర్చి ఈ సమాచారాన్ని ఇవ్వడానికి రైతులకి ఎంతగానో ఉపయోగపడింది.
1: మరి ఈ విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఈ విధంగా ఉంటే ముఖ్యంగా మీరు చెప్పినటువంటి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి కిసాన్ పిఎం కిసాన్ అనేటువంటి పథకం అనేటువంటిది చాలా మందికి తెలిసినటువంటి అంశం. మరి ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుందంటారు?
0: ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైందండి. సో దీనికి అర్హులైన రైతుల కుటుంబానికి ప్రతి సంవత్సరం 6,000 అంటే 3 విడతల్లో DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. సో ఇప్పటి వరకు ఏంటంటే 20 విడతల్లో దాదాపు 11 కోట్లు పైగా రైతుల కుటుంబాలకి 3.7 లక్షల కోట్లు చెల్లించారు. అలాగే 2026 నాటికి ఇదికి 4.27 లక్ష కోట్ల అమౌంట్ తోటి 11 కోట్ల రైతులకి ఇది అందజేశారు. ఇందులో విత్తనాలు, ఎరువులు, డిజిటల్, కూలీ ఖర్చులు ఇవన్నిటికి ఈ అమౌంట్ సహాయపడుతుంది.
1: అంటే పిఎం కిసాన్ పథకం అనేటువంటిది ఈ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా పంటల బీమా కోసం ఒక ప్రత్యేక పథకాన్ని కూడా మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ పంటల బీమా పథకం యొక్క ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఆ పథకాన్ని ఏమంటారు?
0: అంటే ఈ పంటల బీమాది PMFPY అని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని అంటారండి. దీని కింద దేశంలో 63% లబ్ధిదారులు ఉన్నారు. అందులో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రైతులు ఉన్నారు. ఇప్పటి వరకు దీనికి 1.65 లక్ష కోట్లు క్లెయిమ్స్ చెల్లించారు. అదే 2014 నుంచి 2015 వరకు దాదాపు 23 కోట్ల రైతులకు 1.92 లక్షల క్లియరెన్స్ ని పరిష్కరించి వాళ్ళకి ఎంతగానో సహాయపడ్డారు.
1: మరి ఈ పిఎం ఫసల్ బీమా యోజన కాకుండా

0: ముఖ్యంగా ఎంఎస్పి అనేటువంటి పదం తరచుగా వినబడతా ఉంటుంది. మరి ఈ ఎంఎస్పి అంటే ఏంటంటారు, తద్వారా ఎటువంటి మార్పులు అనేటువంటి రావడం జరిగింది?
1: ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. అంటే ఒక పంటకి మినిమం ఇంత అమౌంట్ కి అమ్ముకోవచ్చు, అంటే కొనుగోలు చేసుకోవచ్చు అనేది నిర్ధారించబడుతుంది. ఇది 2008-09 గాను వరికి మాత్రం అంటే 850 రూపాయలు కింటాకుంటే, ఇప్పుడు 2023-24 నుంచి వరి మద్దతు ధర 2300 చేశారు అండి కింటాకి. అదే గోధుమలు చూసుకున్నట్టయితే అప్పట్లో 1080 ఉంటే, ఇప్పుడు ప్రస్తుతం గోధుమకి ఎంఎస్పి సపోర్ట్ ప్రైస్ ఎంత ఉందంటే మినిమం సపోర్ట్ ప్రైస్ 2425 రూపాయలు ఉందండి. సో ఇది వరుసగా అంటే గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్ తో ఆ చెల్లింపులు వరుసగా చెల్లించినట్టయితే దీనికి 12.5 లక్షల కోట్లు 5.44 లక్షల టన్నుల పంటని కొనుగోలు చేశారు. సో మొత్తం మీద ఎంఎస్పి కొనుగోలుకు గత 12 ఏళ్లలో 2.26 లక్షల కోట్లు తోటి అంత డబ్బు వెచ్చించి ఆ కేంద్ర ప్రభుత్వము ఈ పంటల్ని కొని రైతులకు అండగా నిలిచింది.
0: అంటే రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడం ద్వారా రైతులు అనేటువంటి వారు లబ్ధి పొందడం అనేటువంటి జరిగింది. మరి ఈ పథకం ఈ విధంగా ఉంటే, మరి మరొక పథకం విషయానికి వస్తే, రైతులకు ఏఐఎఫ్ వ్యవసాయ మౌలిక వసతుల నిధి అనేటువంటిది ఎలా ఉపయోగపడుతుందంటారు?
1: అంటే ఇది అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అంటారండి దీన్ని, ఇదే ఏఐఎఫ్. దీని కింద ఏంటంటే ఇది 2020 ప్రారంభించారు. సో దీని కింద 87,500 ప్రాజెక్టులను తీసుకొని దానికి 52,728 కోట్లు మంజూరు చేశారు. సో దీనికి ఇందులో ఏంటంటే 7,500 ప్రాజెక్టులు, అందులో ఏంటనంటే ముఖ్యంగా 1,920 కోట్లతోటి ఈ ప్రాజెక్టులు వెచ్చించడం జరిగింది. అందులో ఏంటి అనంటే క్లస్టర్ హైరింగ్ అనే దానికి దానికేమో 30,202 సెంటర్లు పెట్టారు. అలాగే గోదాములు ఎన్ని కట్టారనంటే 15,982 గోదాములు దేశవ్యాప్తంగా కట్టారండి. అలాగే ఈ ఫండ్ తోటి కోల్డ్ స్టోరేజ్లు అంటే 2,000కు పైగా కోల్డ్ స్టోరేజ్లు దేశవ్యాప్తంగా కట్టారు. అలా కాకుండా 22,827 ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇదే ఫండ్ లో, ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే, దీన్ని కేటాయించిన ఫండ్ నుంచే దేశవ్యాప్తంగా ఇన్ని ప్రాసెసింగ్ యూనిట్లు కట్టి పంట అనంతరము అది అమ్ముడు పోకపోతే దాన్ని నిల్వ చేసుకునే సదుపాయాన్ని రైతులందరికీ కలిగించి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు రైతులు తమకు ఇష్టమైనప్పుడు అమ్ముకుంటారనే ఒక ఆలోచనతోటి ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి, ఈ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకు తీసుకొచ్చి రైతులకి ఈ రకంగా ప్రభుత్వం సహాయం చేసింది.
0: ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అని అంటే ఏంటంటారు, దాని యొక్క విస్తరణ అనేటువంటిది ఎలా ఉంటుంది, దాన్ని రైతులు ఏ విధంగా వినియోగించాలంటారు?
1: అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే మనకు మామూలుగా ఎలా అయితే క్రెడిట్ కార్డ్ అంటే ముందే మనము దాన్ని వాడుకోవడము, దాని తర్వాత మళ్ళీ రీపే చేయడం, సో అదే రైతులకి అగ్రికల్చర్ దాని పరంగా వాడుకున్నట్టయితే దాన్ని కిసాన్ క్రెడిట్స్ కార్డ్ అంటారండి. ఇందులో ఏంటంటే ఒక్క అగ్రికల్చర్ కే కాకుండా అగ్రికల్చర్ అనుబంధించిన, అంటే వ్యవసాయ అనుబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్, అంటే లైక్ పశు సంవర్ధన, లేకపోతే మత్స్యకారులకి, అంటే ఇప్పుడు ఆక్వాకల్చర్ పెట్టిన ఫార్మర్ ఉన్నారనుకోండి, ఆయనకి ఆక్వాకల్చర్ చేయడానికి ఫుడ్ గానీ ఫీడ్ గానీ మెయింటెనెన్స్ గానీ అది చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ని వినియోగించుకుంటారు. దీంట్లో ఏంటంటే మనకు ఆ ఇచ్చిన అమౌంట్ కి తక్కువ వడ్డీ, అంటే మినిమం ఇంట్రెస్ట్ తోటి ఇచ్చి మళ్ళీ వాళ్ళు దాన్ని రిటర్న్ చేసేటట్టు చేసుకుంటారండి. దీనికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా పిఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఆటోమేటిక్ గా వర్తిస్తుంది, దాన్ని వాడుకున్నారు కూడా.
0: ఇదే కాకుండా ఇంతకుముందు మీరు పథకాల గురించి చెప్పినప్పుడు ఈనామ్, అదే విధంగా డిజిటల్ మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. మరి ఈనామ్ డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి, దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటారు?
1: ఈ ఈనామ్ స్థాపించడానికి వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఇప్పుడు మనము ఒక చోట, అంటే ప్రపంచంలోనే ఒక చోట ఒక షర్ట్ గాని మ్యానుఫ్యాక్చర్ చేస్తే, ఒక పెన్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తే దేశంలో ఎక్కడైనా ఒకే రేటుకి వాళ్ళు అమ్ముకోగలిగే అవకాశం ఉంది. అదే రైతు పంటలకు వచ్చేసరికి ఆ అవకాశాన్ని ఇలాగే తీసుకురావాలని ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అది ఈనామ్ అనే రూప ప్లాట్ఫామ్ తోటి గవర్నమెంట్ ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో ఉంచింది. ఈ ఈనామ్ కి ఏంటంటే 1,400 పైగా మండీలను అనుసంధానం చేస్తూ రైతులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించింది. అదే కాకుండా దీనికి బీజ్ నుంచి బజార్ వరకు డిజిటల్ ఉత్పత్తులు కొనుగోలు అవకాశాన్ని కల్పించింది. ఇదిగాక ఇంకోటి ఏంటంటే, కిసాన్ సమృద్ధి కేంద్రాలు 2022 దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే 1.8 లాక్స్ వరకు వన్ స్టాప్ షాప్ గా మార్చారు. అంటే ఎరువులు గాని విత్తనాలు గాని

0: పురుగుల మందులు కానీ అన్ని సాయిల్ టెస్టింగ్ ఈ అన్ని కూడా ఒకే ప్లేస్ లో ఉండి అక్కడి నుంచే అక్కడే ఒకే ప్లేస్ లో అన్ని దొరికేటట్టు ఈ దీన్ని ఒకటి ఏర్పాటు చేశారు. దాన్నే మనం కిసాన్ సమృద్ధి కేంద్రాలు అని స్థాపించారండి.
1: మరి వీటితో పాటు ముఖ్యంగా రైతులకు ఈ విద్యుత్ ద్వారా కొంత అంతరాయం కలుగుతుంది. ఈ విద్యుత్కు బదులుగా సౌరశక్తిని అందుబాటులోకి తీసుకురావడం, సాగునీటి కోసం విద్యుత్ ఖర్చును తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం పిఎం కుసుమ్. మరి ఈ పిఎం కుసుమ్ అంటే ఏంటంటారు? ఈ పథకం రైతులకు ఎలా తోడ్పాటును అందిస్తుందంటారు?
0: పిఎం కుసుమ్ అనే పథకము 2014లో మొదలు పెట్టారండి. ఇది ఇదేంటంటే రైతులకి సోలార్ పంపులు ఎలక్ట్రిసిటీని తగ్గించడానికి వ్యవసాయ రంగం ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడకుండా తక్కువ ఎలక్ట్రిసిటీ వాడుతూ ఒకటేంటంటే ఎక్కువ వాడడం కన్నా ఫ్రీ అంటే బాగా పవర్ కట్ రైతాంగానికి ఫేస్ చేస్తున్నారని దీన్ని తగ్గించడానికి రైతులకు సపోర్ట్గా సోలార్ పంపులు పంపిణీ చేయడానికి ఈ పిఎం కుసుమ్ అనే పథకాన్ని పెట్టారండి. సో దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ ఒక వ్యవసాయం ఖర్చులు తగ్గుతుంది, రెండోది ఏంటి అని అంటే తద్వారా ఆ పవర్ యూటిలైజేషన్ అనేది కూడా తగ్గిద్ది. అందుకోసమని ఈ సోలార్ విధానాన్ని రైతులకి కల్పించడానికి ఈ పిఎం కుసుమ్ అనే ఒక స్కీమ్ ని మొదలు పెట్టారు. ఇదిగాక ఏంటంటే పిఎం కృషి సించాయి యోజన అనేది 2015లో స్థాపించారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే 28 లక్షల హెక్టార్లకు వరకు ఇదే ఒక స్కీమ్ కింద మైక్రో ఇరిగేషన్ అనేది కల్పించారు. ఒకటేంటనంటే నీరు పంటకు పెట్టడానికి ఖర్చయ్యే ఎలక్ట్రిసిటీది తగ్గించడం ఒకటైతే ఎంత నీరు పెడితే అంటే తక్కువ నీటికి ఎక్కువ ఇది అంటే ఒక బొట్టు నీరు ఒక కనుక ఒక మొక్క తీసుకుంటే దాని నుంచి అది ఎంత ఉత్పత్తిస్తుంది అదే ఐడియాతోటి మోర్ క్రాప్ ఫర్ డ్రాప్ అనేది ఒక కాన్సెప్ట్ తోటి పిఎం కృషి సంచాయిని యోజన అనే ఒక పథకం పెట్టారండి. ఇది కూడా రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. సో ఈ పథకం కింద 78 లక్షల హెక్టార్లు ఆల్రెడీ మన దేశంలో మైక్రో ఇరిగేషన్ కింద ఉన్నాయి.
1: మరి ఇదే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయము చేయాలనేటువంటి ధ్యేయంగా మరి సాయిల్ హెల్త్ కార్డులు సేంద్రియ వ్యవసాయము మరి వ్యవసాయ రంగంలో మార్పుకు ఎలా దోహదపడ్డాయంటారు?
0: మారుతున్న మనమే చూస్తున్నాయి వాతావరణ మార్పులకు అన్ని రంగాలు ఒక వ్యవసాయ రంగం అనే కాదండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అలాగే ఇండస్ట్రీస్ ఉన్నాయి ప్రతి రంగం నుంచి మనం కాలుష్యానికి కారణమవుతున్నాం. సో ఇప్పుడు మనం క్లియర్గా ఓన్లీ మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చర్ నుంచి వాతావరణ మార్పులు కాకపోతే కాలుష్యాన్ని నివారించడానికి వ్యవసాయంలో ఏంటి ముఖ్యము అని ఆలోచించినట్టయితే ఒకటి అధిక రసాయన ఎరువులు అధికంగా పెస్టిసైడ్స్ అధికంగా హర్బిసైడ్స్ వాడడం వల్ల మన వాతావరణము కాలుష్యం అవుతుంది అనేది ఒకటి గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా బాగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో ఉన్న జీవాలన్నీ చనిపోయి ఆ భూమి యొక్క సాంద్రతను దెబ్బతీస్తున్నాయి. ఈ రెండింటిని మళ్ళీ తర్వాత మనము అదే భూమిలో మనం పంట వేయాలంటే పంట రాని సిచ్యుయేషన్ స్టేజ్కి వచ్చినాం. సో అందుకు అది సెట్ చేయడానికి లేకపోతే కరెక్షన్ చేయడానికి మనం అది సెట్ చేయడం అని అనలేమండి ఆ భూమి సాయిల్ ఫర్టిలిటీని కరెక్ట్ చేయడానికి పెద్ద పీఠం వేసిందండి. సో అందులో భాగంగా వాళ్ళు సేంద్రియ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. సో ఆ సేంద్రియ వ్యవసాయం చేయాలన్నా రసాయన ఎరువులు తక్కువ వాడాలన్నా మోతాదుకు మించి వాడుతున్నారనేది ఒకటి గ్రహించి అంతవరకే వాడాలి అని అంటే సాయిల్ హెల్త్ని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసి దానికి తగ్గట్టుగానే ఎరువులు వాడితే చాలా మటుకు మనం భూమిని కాపాడుకుంటాం మళ్ళీ పంట వేసుకోవడానికి ఉపయోగపడిద్ది అనే ఒక ఆలోచనతోటి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనేది ఒకటి అలాగే సేంద్రియ వ్యవసాయం కింద కొంత బడ్జెట్ ని ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కేటాయించింది. సో అందులో ముందు ముఖ్యంగా 2014-15 నుంచి 26 కోట్ల సాయిల్ హెల్త్ కార్డ్ ని జారీ చేస్తుంది. అంటే ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనేది నిత్యం అది ఇస్తూనే ఉండాలి ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ఆ సంవత్సరంలో ఏ మొక్కలు అయితే ఏ పంట అయితే సాగు చేయాలనుకుంటున్నారో దాని తగ్గట్టుగానే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులు మట్టుకే వాడాలి. ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. అలాగే ఇప్పుడు దాని వల్ల ఎరువుల వాడకం తగ్గుతుంది అలాగే రైతు మీద ఎక్కువ ఫర్టిలైజర్ అంటే ఖర్చు భారం కూడా తగ్గుతుంది. సాయిల్ హెల్త్ కార్డ్స్ వాడడం వల్ల కాలుష్య నివారణ ఒకటైతే రైతుపై అధిక ఆర్థిక భారం అనేది కూడా తగ్గుతుంది. ఇది ఒకటైతే ఇప్పుడు ఇది పీకేవీవై అనేది ఒక ఈ స్కీమ్ 2015లో మొదలు పెట్టారు. ఇది ఏంటంటే 19 లక్షల హెక్టారు సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొచ్చారండి అంటే సేంద్రియ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఇదేంటంటే జనరల్ గా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని వాళ్ళు ఒక పద్ధతి పెట్టుకున్నారు 20 ఎకరాలను ఒక క్లస్టర్ గా నియమించుకొని క్లస్టర్ ని గ్రూప్ చేసి ఆ గ్రూప్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ కంపోస్ట్ గానీ బయో ఎరువులు గానీ ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ ఇవన్నీ ఆ

0: కిందకి రావాలని అంటే ఆ క్లస్టర్ లో నీ భూమి ఉండాలి, ఆ రైతు ఆ క్లస్టర్ కిందికి రావాలి. సో ఇందులో దాదాపుగా 25.30 లక్షల మంది రైతులు దీనిలోకి వచ్చి సేంద్రీయ వ్యవసాయాన్ని పాటిస్తున్నారు. ప్రస్తుతం భారతీయ ప్రకృతి కృషి పథకం అనేది ఒకటి BPKP అనేదండి. ఇదేంటనంటే మనకి PKVY కింద సబ్ స్కీమ్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారనంటే 2020-21 మొదలు పెట్టారు. ఇందులో ఏంటంటే మొత్తంగా మనకి దీని నుంచి వచ్చింది ఏంటనంటే 4,645 కోట్ల నుంచి దీనిని 2024 గాను ఎండ్ అయ్యేటట్టు అన్ని కోట్ల బడ్జెట్ ని కేవలం ఓన్లీ సేంద్రీయ వ్యవసాయం కోసమే ఈ భారతీయ ప్రకృతి కృషి పథకం కింద దీన్ని మొత్తం అలాట్ చేశారు. సో ఇది ఈ స్కీమ్ ఏంటంటే అండి, ఈ భారతీయ ప్రకృతి కృషి పద్ధతి అనేది దేశంలో కొన్ని రాష్ట్రాలు ఎంచుకున్నాయి. సో అందులో ముఖ్యంగా దేశంలో ఉన్న 8 రాష్ట్రాల్లోనే ఈ స్కీమ్ ఉంది, అది కవర్ అవుతుంది. ఈ BPKP స్కీమ్ మన తెలంగాణలో అయితే ఇప్పటి వరకు లేదు, అంటే మనం దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. ఒకవేళ అలా చేసుకోవాలని అనుకుంటే మనకు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల్ని క్లస్టర్ రూపంలో ఐడెంటిఫై చేసుకొని అలా చేసుకోవాలని అనుకుంటే ఆ రైతుకు ఆవులు ఉండాలి, ఆవుల నుంచే మనం సేంద్రీయ వ్యవసాయం అనేది అంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
1: మరి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు FPOలకు ప్రోత్సాహం అనేటువంటిది ఏ స్థాయిలో అనేటువంటిది చేస్తారంటారు?
0: FPOలు ఏర్పాటు చేయడానికి మొత్తంగా 1,300 కోట్లు ఉందండి. సో దీనికి ఏంటంటే FPOస్ అంటే ఈ బడ్జెట్ లో దాదాపుగా 9,200 FPOలను ఏర్పాటు చేశారు. సో ఈ FPOస్ ఏంటంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఆ పర్టికులర్ క్రాప్ ని బట్టి ఇచ్చారు. ఎక్కువ డిమాండ్ ఉండే క్రాప్, ఎక్స్పోర్ట్ చేయగలిగే క్రాప్స్ కి ప్రత్యేక పథకాలు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీడిపప్పు అనేది మన దగ్గర ఎక్కువ పండుతుంది, ఇట్స్ నంబర్ 1 క్రాప్, అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఫస్ట్ క్వాలిటీది జీడిపప్పే ఉంటుంది. సో జీడిపప్పుకి గానీ కొబ్బరికి గానీ కోకో కోసం ఏంటంటే, అలాగే ఇంకోటి ఏంటంటే శాండల్వుడ్, సో వీటన్నిటికీ ఏంటంటే స్పెషల్ గా కొన్ని పథకాలను ప్రకటించారు. సో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కి ఈ క్రాప్ కి తగ్గట్టుగా ఎంకరేజ్ చేయడానికి ఫార్మర్స్ ని మనకి ప్రాసెసింగ్ యూనిట్లని ఏర్పాటు చేశారు.
1: మరొక పథకం నమో డ్రోన్ దీది పథకం అని కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి పథకం. మరి ఆ పథకం అంటే ఏంటంటారు, దాని గురించి కొద్దిగా విస్తారంగా వివరించండి.
0: వ్యవసాయ రంగానికి గురించి మాట్లాడుకున్నట్టయితే వ్యవసాయంలో పురుషులు స్త్రీలు అనేది కాకుండా మహిళా రైతులకి పెద్దపీఠం వేయడానికి, దీనికి మహిళలకి ఎంకరేజ్మెంట్ కోసం ఈ నమో దీది పథకం అనేది దీన్ని తీసుకొచ్చారండి. ఈ పథకం ఏంటంటే పర్టికులర్ గా మహిళల కోసం, వారి గౌరవప్రదమైన ఆదాయాన్ని ఇవ్వడానికి కోసమని, అదే సమయంలో రైతులకి ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ఇది 2023-24 గాను ఇది అమలుపడించి 2025-26 ముగిసేటట్టు ఈ పథకాన్ని రూపొందించారు. సో ఈ పథకం ద్వారా ఏంటంటే 15,000 మంది మహిళలు స్వయం సహకార బృందాలను, SHG డ్రోన్లను అందించి మహిళలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చారండి. ఈ పథకంలో ఏంటనంటే 80% డ్రోన్ ధరను సబ్సిడీలో ఇచ్చారు. అదే కాకుండా ఈ పథకం కింద ఏం చేశారనంటే మహిళలకు డ్రోన్ ఫ్లయింగ్ అనేది మరియు ఆ డ్రోన్ మెయింటెనెన్స్ ఉచిత శిక్షణ ఇచ్చారు. ఇచ్చి దాన్ని వాళ్లే నడుపుకునేటట్టుగా కూడా అవకాశాన్ని కల్పించి ఈ మహిళలకి, ఈ మహిళా రైతులకి ఆర్థిక భరోసా కోసమని ఈ నమో డ్రోన్ దీది పథకాన్ని రూపొందించారండి.
1: మరి ఇవే కాకుండా సీడ్ బాల్, సీడ్ యాక్ట్ తీసుకురావడానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఏమైనా ప్రయత్నాలు చేసిందా, చేస్తే ఎటువంటి ప్రయత్నాలు చేసిందంట?
0: ఇప్పటి వరకు భారతదేశంలో ఈ సీడ్ యాక్ట్ అనేది 1966 నుంచి ఉన్నది, 1983 అమల్లోకి వచ్చింది. సో ఇది 60 ఏళ్ల నాటి చట్టాలే కావడంతో ఏమవుతుందనంటే, అప్పట్లో ఉన్న స్థితిగతులు, అప్పటితో ఉన్న విత్తనాలు, అప్పట్లో ఉన్న వ్యవసాయ సాగుబాటుకు తగ్గట్టుగా దాన్ని ఆ సీడ్ యాక్ట్ ని రూపొందించారు. సో ఇది రూపొందించ 60 ఏళ్ళైంది. సో ఈ 60 ఏళ్లలో వ్యవసాయంలో విత్తనాల్లో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటేంటంటే హైబ్రిడ్ విత్తనాలు కానీ, GM విత్తనాలు కానీ, అలాగే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ లో రావడం కానీ, అలాగే ఈ గ్లోబలైజేషన్ వల్ల గ్లోబల్ ట్రేడ్ అనే మార్పు రావడం కానీ, ఇవన్నీ ఏంటంటే ఆ 1966 ఉన్న చట్టాన్ని కొంచెం సరి చేసుకునే ఉద్దేశంతో ఆ మార్పు కావాలని చెప్పేసి ట్రై చేశారు. ఇదేంటనంటే ఈ యాక్ట్ ని రెండు సార్లు సవరించడానికి ట్రై చేశారు. ఫస్ట్ ఏంటంటే 2019 డ్రాఫ్ట్ దశలోనే ఆగిపోయింది, దాన్ని ఇంకా మెటీరియలైజ్ చేయలేకపోయారు. రెండోది ఏంటంటే 2025 నవంబర్ 13 విడుదల చేశారు. అదేం చేశారనంటే ఫస్ట్ చేసినప్పుడు చాలా అంటే ఒక రకమైన వ్యతిరేకత గాని చాలా డౌట్స్ ప్రజల్లో నుంచి వెళ్ళడం వల్ల దాన్ని ఇంకా తీసుకురాలేకపోయారు. అంటే 2025 వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మేజర్ గా ఏం చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు, ఆ బిల్లులో ఏం సవరణలు చేద్దాం

0: అనేది రాసి దాన్ని పబ్లిక్ సైట్ లో పెట్టి ప్రజలకే మీకు ఏమన్నా దీని మీద డౌట్స్ ఉంటే, లేకపోతే ఎక్కడన్నా సవరణ కావాలంటే మేధావులు కూర్చోండి, రైతులు కూర్చోండి, కూర్చొని మీకేమన్నా డౌట్స్ ఉంటే, సవరణలు ఉంటే మీ అభిప్రాయాలు తెలపండి అని చెప్పేసి డిసెంబర్ వరకు టైం ఇచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని సేకరించిందండి.
1: ముఖ్యంగా ఈ సీడ్ బాల్, ఆ సీడ్ యాక్ట్ కాకుండా విత్తన రంగంలో ఈ 12 సంవత్సరాల్లో వచ్చినటువంటి సంస్కరణలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏంటంటారు?
0: అంటే 12 సంవత్సరాల్లో ఈ విత్తన బిల్లు, అది ఇంకా ఆ బిల్లుని ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు, ఇంకా చట్టంగా రావడానికి టైం పడుతుంది. సో అందులో అంశాలు ఏంటంటే 3 ముఖ్యమైన అంశాలు. అదేంటంటే ఒక వెరైటీ గాని ఒక రకం గాని విత్తనం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒకటి పెట్టారు. 2వ ముఖ్యమైనది ఏంటంటే ఈ సీడ్ బిల్లో వాళ్ళు ఇంపార్టెంట్ గా చేర్చిన అంశం ఏంటంటే రైతుల హక్కులు రక్షణ. అంటే రైతు ఇప్పుడు తన పొలంలో తన విత్తనాలు వేసుకొని కొంతమంది వాళ్లే సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి అదే వేసుకుంటారు. అలా చేసుకోవడం అనేది అది రైతుకున్న ఆ ఫీజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు కూడా. ఇప్పుడు నేను పండించాను, పక్కన రైతు అడిగి ఉంటారు, ఎందుకంటే ఆయన వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కోలేడు. నేను అడిగినప్పుడు ఇచ్చే స్వేచ్ఛ నాకు ఉంటది, నేను ఎంతకైనా అమ్ముకోనే, నేను ఫిక్స్ చేసుకునే ఒక ప్రైస్ కి నేను అమ్ముకోవచ్చు. ఆ ఫ్రీడమ్ అనేది ఒక రైతుకి కలిగించాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కాకపోతే అమ్మడం అనేది నేను బ్రాండ్ పేర్లో అమ్మకూడదు. సో ఇది 2వ ముఖ్యమైన అంశం ఆ సీడ్ బిల్లులో చేర్చారు. 3వది ఏంటనంటే డిజిటల్ ట్రేసబిలిటీ. అంటే నువ్వు విత్తనం కొనుగోలు నుంచి అమ్మే వరకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది స్పెసిఫిక్ గా. అంటే ఆ విత్తనాన్ని స్ప్యూరియస్ సీడ్ అయిన, అంటే ఒక నకిలీ విత్తనం ఉందనుకోండి, నీకు ఆటోమేటిక్ గా వీళ్ళు ఇక్కడే అమ్మారు, వీళ్ళే అమ్మారు అనే ఒక క్లారిటీ ఉంటుంది. ఆ డిజిటల్ ట్రేసబిలిటీ ఉన్నట్టయితే నాసిరకం విత్తనాలు, నకిలీ విత్తనాలని అరికట్టొచ్చు. సో ఈ 3 అంశాలు ఈ కొత్త సీడ్ బిల్లో ముఖ్యమైనవిగా దీన్ని ప్రతిపాదించారు.
2: శ్రోతలు, ఇంతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుష్కర కాల పాలనలో వ్యవసాయ రంగం తీరుతెన్నులు, సమగ్రాభివృద్ధి గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె భార్గవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.

0: गांठ बांध लो।
1: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
2: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర
3: వ్యవసాయ మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు. ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం. పరిచయకర్త కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ జి చంద్రశేఖర్.
4: ఆకాశవాణి వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
6: నమస్తే సార్.
5: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి.

తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్ అన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, 2 ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు పోలీస్, ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీమ్ కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్లి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లకెళ్లి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాల. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేస్లలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు, బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని, ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి, ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం, ఈ టైమింగ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్కి వచ్చే టైంలో, లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవిటీజింగ్ గురించి గానీ. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇవ్వకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది.

కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు, లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది. రకరకాల రీల్స్ అయితేనేమి, అవి చూస్తూ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు. అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం. పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నామో అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, టెన్త్ క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు వాడుతున్నారు. కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది. ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకు చెప్పండి సార్? అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పసిగట్టాలి. వాళ్ళతో పిల్లలు, ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం, పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ వన్ టైం అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్ లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్ లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది సార్, అయి ఉంటది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ ని జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్ గా డీజీ కంట్రోల్ కి వెళ్ళి మీకు విత్ ఇన్ 30 seconds టు 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు ఏంటి మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉంటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన విత్ ఇన్ స్టేట్ లో మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన

0: అపార్ట్మెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా. మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గానీ ఆపద సమయంలో ఎవరైనా భర్త గానీ ఏదో ఒకట ప్రాబ్లమ్ తో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్ ఎవరికైనా. మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపో ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్. యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్. ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ గాని మీరు అన్నారు గంజాయి గాని అట్లా ఏమైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్య భర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా గానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞతలు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి. పుష్ప ఈ చిత్రం కోసం శివం పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయ శంకరి, పాపయశాస్త్రి, ఎండి రహీం, సోనీ, సంపత్, మానస వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి. పసివాడి ప్రాణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన వేటూరి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా సంగం మండలం మొండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, మానస, అనిల్, అంబిక, ఆరుషి, కౌశిక్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోరికపై పాట.

ఈ చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన బాలాజీ గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోరికపై పాట.

ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం సంగీతం సమకూర్చిన వారు ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఎర్రగట్టగుట్ట నుండి బోడ కమల, బోడ జయేందర్ మరియు వారి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై పాట.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మనోరంజన కార్యక్రమంలో తర్వాత పాట వినండి, ముద్దుల మొగుడు. ఈ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన సిరివేనెల సీతారామ శాస్త్ర గీతం, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి. లంకేశ్వరుడు ఈ చిత్రం కోసం ఎస్ జానకే మనో పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్, అశ్విని ఆనంద్, మన్విత్, వీరి కోరికపై ఈ పాట.

ఇప్పుడు వినండి. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కాశిబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ వీరందరి కోరికపై పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ఖైదీ నెంబర్ 786. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి పాడిన భువనచంద్రగీతం, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుంచి చింత శ్రీనివాస్, ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, భద్రాద్రి కొత్తగడం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, వీరందరి కోరికపై పాట.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఇప్పుడు వినండి పెళ్లి పుస్తకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆరుద్రగీతం, సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా హుజరాబాద్ దమ్మక్కపేట నుండి బరిగ ఎర్రన్న, గట్టన్న, బుచ్చన్న వంశీ, యువరాజారెడ్డి, మాధవ రానక్క, కోమల మాధురి, మయూరి, మానస, గంగోత్రి, ఉమాదేవి, రమేష్, భాస్కర్, శిరీష, ఓదెక్క, మధురక్క, ఋషికేశ్, ప్రజ్ఞ, ఒజ్జె, ఐలన్న, రాజవ్వ, రవీందర్, రజిత, రూపక్ యాదవ్, సాధన్న, స్వప్న, వర్ణకుమార్, పోతరావేన, సమ్మన్న, తిరుపతక్క, ఆదితం, రానక్క, రాజయ్య, ఎర్రగొల్ల, కవిత, కుమారస్వామి, రాజన్న, రాజవ్వ, కొత్తపల్లి, బొమ్మకల్, కన్నాపురం గ్రామస్తులంటూ రాశారు. వీరందరి కోరికపై పాట.

ఇప్పుడు వినండి, దొంగమొగుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామం నుండి హనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోరికపై పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో చివరి పాట వినండి. 20వ శతాబ్దం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుషిల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం జేవి రాఘవులు. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హన్మకొండ జిల్లా కాజిపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరిపోతల బుచ్చయ్య, మంగ చైతన్య, సంతోష్ కుమార్, ఎల్లవ్వ, గడక సాయక్క, మీనాక్షి, డప్పు జంపయ్య, ఇల్లందుల సమ్మయ్య. ఇదే పాటను వినిపించమని కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ రాజేశ్వర్, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, దుర్గయ్య, లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై పాట.

శ్రోతలు ఇంతవరకు మనోరంజన కార్యక్రమంలో ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: deals that was signed between India and European Union. So wherein the trade surplus that we were enjoying between with United States of America, and it got impacted when tariffs were or punitive tariffs were imposed upon us. When we signed this FTA with the European Union, we made a roadmap for next 3 to 5 years to convert or to use the opportunities to trade surplus from these member nations of European Union. So that's where, when you talk about macroeconomic resilience, be it about G7 or be it about US tariffs, which have reached up to 50% on certain goods and services, our domestic consumption, which is very strong, our diversified economic policy, especially about exploring the markets and exporting our stuff there or to other nations, and promoting micro and small enterprises, MSMEs, especially in the areas of textiles and chemicals, that were facing a challenging situation when, in particular, US imposed tariffs upon us, is what, you know, we worked upon. And that's where, by market diversification, by internationalization of rupee through, you know, different currency conversion mechanisms, direct currency conversion mechanisms that we applied with UAE, for example, with Indonesia, to minimize reliance on US dollar and shield our economy from exchange rate volatility. We did that. And apart from that, we also enhanced sectoral competitiveness, and we also established supply chain partnerships. So here I would like to give you an example of G7. So that's where India brought its engagement with Japan, UK and other G7 nations, which focused on securing critical supply chains, and it also enhanced export areas, and we also boosted value addition rather than just volume of our business. And apart from that, India also is working on strategic energy management to counter added external challenges like crude oil price fluctuations, any disruptions in supply chains. So that's where India is also having supply agreements with member nations of G7 to have diversified energy partners.
1: Professor Anshul Joshi, thank you so much for being with us.
0: Thank you so much, Rajesh ji. Namaskar.
1: Namaskar.
2: You were listening to a discussion on G7 Summit, Key Issues and Priorities. The participants were Professor Anshu Joshi, International Affairs Expert, and Rajesh Lake, Anchor.
3: Spotlight.
4: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ప్రకటనలు.
5: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
6: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కే వెళ్తున్నాం.
5: అవునా? సూపర్.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: శ్రోతలు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సంజయ్ సుబ్రహ్మణ్యం గారి గాత్ర కచేరి విన్నారు.
1: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
2: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
3: ఐపీఈ, ఏ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు అలనాటి ఆలిముత్యాలాంటి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన కొసరాజు గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

గాజుల కిష్టయ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆచార్య యాత్రేయ గీతం, సంగీతం కేవి మహాదేవన్.

ఎప్పుడు వినండి. ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఆర్ గోవర్ధన్, చిత్రం రాము

తేనె మనసులు ఏ చిత్రం కోసం? ఘంటసాల పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం కేవి మహాదేవన్.

ఆత్మీయులు ఈ చిత్రం కోసం పే సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సంగీతం సత్యం, చిత్రం పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు.

కన్నవారి కలలు ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం సమకూర్చిన వారు వి కుమార్,

ఇదాలోకం ఈ చిత్రం కోసం వి. రామకృష్ణ పి. సుశీల పడిన ఆచార్యాత్రేయ గీతం సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి, బాలనాగమ్మ ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన సీనియర్ సముద్రాల గీతం. సంగీతం టీవీ రాజు.

బడిపంతులు ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన ఆచార్య అత్రేయ గీతం సంగీతం కేవి మహాదేవన్.

ఇంటింటి రామాయణం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం సమకూర్చిన వారు రాజా నాగేంద్ర.

మధుర గీతాల కార్యక్రమంలో చివరి పాట వినండి. స్వప్న ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం.

0: ವಿನುತ ಜಯ ದೇವ ಶ್ಲೋಕ ಶೃಂಗಾರ ರಾಗದೀಪ ಭರತ ಶಾಸ್ತ್ರ ರಮಣೀಯನಾದ ನವಭಾವ ಭಾವರೂಪ ಸ್ವರ ವಿಲಾಸ ಹಾಸ ಚತುರ ನಯನ ಸುಮ ವಿಕಾಸ ಭಾಸ ಸುಂದರ ವದನ.
1: శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు వినండి, ఏ స్పెషల్ బైలింగ్వల్ ప్రోగ్రామ్ ఆన్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:40. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 భావన. ఈ కార్యక్రమంలో సంగీతం ఈ అంశం గురించి బగి పుర్గేని శారద గారిచి లఘు ప్రసంగం. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం వివరాలు. 7:00 జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు కె ప్రతాప్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో ఎడారీకరణ, కరువును ఎదుర్కోవడానికి ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ 2వ భాగం న్యాయవాది సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం. పరిచయకర్త కార్యవర్ది గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సుబ్బారాయ శాస్త్రి గారి రచనలు. నిర్వహణ డాక్టర్ పంతుల రమాగారు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి వి సుమనా గారిచే భక్తి గీతాలు. వైలిన్ సాకరం పి వెన్నెల, మృదంగ సాకరం పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్ గారిచే సితార్ వాద్యం. తబలా సహకారం ఎన్ ఉదయ్ కుమార్. 12:10 యోవాణి తెలుగులో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషీగన్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లమ్మ వారి బృందంచే జానపద గీతాలు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసిసి మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:50 న్యూస్ ఆన్ ఏర్ యాప్పై వ్యవసాయ సూచనలో అంశం మల్చింగ్ పద్ధతిలో పంటల నిర్వహణ వివరాలు. 7:15 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 7:15 న్యూస్ ఆన్ ఏర్ యాప్పై ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో అధిక దిగుబడికి భూసార పరీక్ష ఆవశ్యకత. ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ కె కళ్యాణి గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామ్ గోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:03 నాటిక. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాక విషయే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో డివి మోహన్ కృష్ణ గారిచి గాత్రం. 10:45 మధుర గీతాలు. 11:10 ఎన్

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 11 గంటలు దాటి 44 సెకండ్లు 44 నిమిషాలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎంఏ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.